శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. వివిధ భారతిలో సమయం 5:58:50. శుభోదయం.

శాలతో మురళీకృష్ణ. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం అగ్రగామిగా నిలిచి అభివృద్దిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ రోజుతో గడువు ముగియనుండగా మరో 2 రోజులు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సర్పశాఖ మంత్రి కొండవల్లి శ్రీనివాస్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో వచ్చే విద్యుత్ డిమాండ్పై అంచనా వేసేందుకు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు విజయవాడలో ఈరోజు సమావేశం కానున్నారు. 2036-37 నాటికి అవసరమయ్యే విద్యుత్ ప్రణాళికను ఈ సందర్భంగా రూపొందించనున్నారు. సరిపడా వనరుల లభ్యతపై ప్రత్యేక సమావేశాన్ని ఏపీ ట్రాన్స్కో నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి బీసీ భవన్లోని ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్కు ఉచిత శిక్షణ 3వ బ్యాచ్ అందించేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.96 రూపాయల వద్ద కొనసాగుతోంది. క్రికెట్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 T20 సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 సిరీస్ కైవసం చేసుకుంది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉపరితలావర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:03. వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: స్టూడియోలో సమయం 6:40 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అర్హులైన ప్రతి కుటుంబానికి

0: 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థులపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మెరుగుతో బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
1: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
2: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD కి సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంప్ కార్యాలయంలో ప్రజావనితుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లేక ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఓ ఐ యామ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్, సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: స్టూడియోలో సమయం 7:05 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 1 లక్ష రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ 0గా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75000 రూపాయలు, అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు

0: దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కో గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకి హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
0: గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతి పత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:16 దాటి 50 సెకండ్లు. మరి నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే వచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే ఎంటర్ అయిపోతాం కాఫీ టైంలోకి. మరి కాఫీ టైంలో మీకోసం బోలెడ్గా ఇవాళ డే స్పెషల్స్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. మరి అవన్నీ మాట్లాడేసుకుందాం ఇవాళ కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాము. మరి ఇవాళ డే స్పెషల్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి మీకోసం నేనైతే చాలా కబుర్లు అయితే తీసుకొచ్చేసాను. సంగీతం వినిపిస్తే మనసుకు ఆనందం కలుగుతుంది, కానీ కొందరి గాత్రం వింటే మనసే భక్తిలో తేలిపోతుంది. మరి అలాంటి అపూర్వ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మదురైలో జన్మించిన సుబ్బలక్ష్మి గారు చిన్న వయసులోనే సంగీతంపై అపారమైన ఆసక్తిని పెంచుకున్నారు. మరి కర్ణాటక సంగీతాన్ని తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప కళాకారిణిగా ఆమె నిలిచారు. ఆమె గాత్రంలో భక్తి, భావం, శృతి, లయ అన్నీ కలిసిపోయేవి. ముఖ్యంగా విష్ణు సహస్రనామం, భజగోవిందం, వెంకటేశ్వర సుప్రభాతం వంటి భక్తి గీతాలు ఆమె స్వరంలో మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో గౌరవాలు లభించాయి. భారతరత్న పురస్కారంతో సత్కరించబడిన తొలి సంగీత కళాకారిణిగా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే రామన్ మాగెస్సే అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫలక్ నుమా దాస్ మూవీ నుండి సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ వివేక్ సాగర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కాఫీ టైంలో.

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాం కదా, మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకో డే స్పెషల్ ఏంటి అంటే, మన గుండె మన శరీరానికి నిరంతరం రక్తాన్ని అందించే అద్భుతమైన అవయవం. మరి గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనమైతే జరుపుకుంటున్నాం. మరి అసలు ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంటే ఏమిటి? సాధారణంగా గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి, ఇంకా అలాగే శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంలాగా లేదా తక్కువ ఇన్వేసివ్ విధానాలతో చేసే ప్రత్యేక వైద్య ప్రక్రియలను ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంటారు.

మరి ఉదాహరణకు యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ, స్టెంట్ చికిత్స వంటి విధానాలు ఇందులో ముఖ్యమైనవి. మరి వీటిని ప్రత్యేకంగా శిక్షణ పొందిన కార్డియాలజిస్టులు నిర్వహిస్తారు. మరి గుండె జబ్బులు ఒక్కసారిగా రావచ్చు, కానీ వాటికి దారితీసే కొన్ని ప్రమాద కారకాలను మనం ముందుగానే నియంత్రించవచ్చు. మరి అదేమిటి అంటే, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగ తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇంకా అనారోగ్యకరమైన ఆహారం వంటి అంశాలపై జాగ్రత్త అవసరం. గుండెను కాపాడుకోవడం అంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవడమే. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. ఈరోజు డే స్పెషల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి నెక్స్ట్ సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. జై భీమ్ మూవీ నుండి చిరుగాలి అనే పాట అయితే వస్తుంది, శ్రీకాంత్ హరిహరన్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ సిఎన్ రోల్డెన్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కాఫీ టైంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కాఫీ టైంలో విత్ రాజారావు కింగ్ మధుతో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి మన భూమికి ఒక సహజ రక్షణ కవచం ఉంది, అది అదే ఓజోన్ పొర. మరి సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మనుషులు, జంతువులు, మొక్కలను రక్షించడంలో ఓజోన్ పొర ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది కదా. మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఓజోన్ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనమైతే నిర్వహిస్తున్నాం. మరి 1987 సెప్టెంబర్ 16న ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాలను నియంత్రించేందుకు మాంట్రియల్ ప్రోటోకాల్పై దేశాలు సంతకం చేశాయి. మరి ఈ చారిత్రక ఒప్పందాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును మనమైతే పాటిస్తున్నాం. ఓజోన్ పొరను కాపాడటం అంటే కేవలం పర్యావరణాన్ని కాపాడటం కాదు, మన భవిష్యత్ తరాలను కాపాడటం. పర్యావరణ రహిత జీవన శైలిని అలవర్చుకుందాం. ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మనవంతు బాధ్యత మనమైతే నిర్వర్తిద్దాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జోడీ మూవీ నుండి, చెలియ మాటే చందనం అనే పాట అయితే వస్తుంది. హరిహరన్ సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను వివిధ భారతి 101.3 FM లో.

జనతా గ్యారేజ్ మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు శంకర్ మహదేవన్ రెనీనా రెడ్డి పాడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇవాళ డే స్పెషల్ ఇంకోటి ఏంటి అంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్ అని మనమైతే నిర్వహించుకుంటున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం అన్నమాట. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ ఇంకా డిజిటల్ సేవలు, ఇలా ప్రతి రంగంలో సాంకేతికత కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థానిక సమస్యలకు స్థానిక ఆలోచనలు, కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొనడం చాలా ముఖ్యం. మరి సైన్స్ మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఇంకా టెక్నాలజీ దాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తుంది. ఇన్నోవేషన్ మన భవిష్యత్తును మారుస్తుంది. మరి మనం కూడా కొత్తగా ఆలోచిద్దాం, కొత్తది నేర్చుకుందాం, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇద్దాం. ఇదే ఈరోజు సందేశం. ఇన్నోవేషన్ స్టార్ట్స్ విత్ ఏ క్వశ్చన్ అండ్ ప్రోగ్రెస్ స్టార్ట్స్ విత్ ఎన్ ఐడియా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ అయితే వస్తుంది, భలే భలే మగాడివై మూవీ నుండి ఎందరో మహానుభావులు అనే సాంగ్ అయితే వస్తుంది, రేణుకా అరుణ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే

0: వారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:50 అయితే అయిపోయింది. మనమున్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో లాస్ట్ డే స్పెషల్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మన భారతీయ సంప్రదాయంలో విశ్వకర్మ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి దేవశిల్పిగా నిర్మాణ కళకు ప్రతీకగా విశ్వకర్మను మనం ఆరాధిస్తాం. మరి కార్మికులు, మెకానిక్లు, ఇంకా ఇంజనీర్లు, వర్క్షాప్లు, పరిశ్రమలు, వివిధ పరికరాలతో పనిచేసేవారు ఈ రోజున తమ పనిముట్లు, యంత్రాలు, ఇంకా పరికరాలను శుభ్రం చేసి పూజిస్తారు. ఈ పూజ మనకు

ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మనకు జీవనోపాధిని అందించే పని, పనిముట్లను గౌరవించాలి. చేసే పనిని నిబద్ధతో, నైపుణ్యంతో చేయాలి. మరి పనిని గౌరవిస్తే నైపుణ్యానికి విలువ పెరుగుతుంది. అలాగే నైపుణ్యం పెరిగితే మన అభివృద్ధి మరింత వేగంగా సాగుతుంది. ఇది ఇవాళ కాఫీ టైం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడిలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. కాకినాడలో భారత్ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన మంత్రి ఈ మేరకు లేఖ

రాశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వినయత నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.1 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి భూమిపూజ చేశారు. తీవ్రమైన నొప్పుల నుండి ఉపశమనం కోసం వాడే ట్రామాడోల్ మందు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట వ్యాప్తంగా మందుల దుకాణాలు నిన్న ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు 100 దుకాణాలు తనిఖీలు చేపట్టగా 55 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జోడశాఖ మంత్రి యశ్వంత్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితల కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8:03 దాటి 4 నిమిషం వైపు అలా అలా వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎంటర్ అయిపోదాం మన గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలోకి వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మరి మీకోసం రెడీగా ఉన్నాయి. మరి ఏంటి ఇవాళ అప్డేట్ అని ఎదురు చూస్తున్నారు కదా, మరి చాలా మంది అయితే మీకోసం నేనైతే అప్డేట్ తీసుకొచ్చేసాను. గోల్డ్ రేట్ వచ్చేసరికి, గ్రాము ధర వచ్చేసరికి 15,316 రూపాయలు అయితే ఉంది. అలాగే సిల్వర్ రేట్ వచ్చేసరికి గ్రాము ధర 249.90 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్స్ మనమైతే చూసేద్దాం. మరి పెట్రోల్ ధర లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది అంటే 117.25 రూపాయలు అయితే ఉంది లీటర్ ధర వచ్చేసరికి. అలాగే డీజిల్ లీటర్ ధర వచ్చేసరికి 104.96 రూపాయలు అయితే ఉంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది దోచేయ్ మూవీ నుండి, రాణి నీకై ఒకసారి అనే పాట అయితే వస్తుంది. అజిత్ సింగ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్స్ అన్ని మిస్టర్, ఇంకా లిరిక్స్ వచ్చి కృష్ణకాంత్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
5: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
4: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
5: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి మీకోసం నేనైతే వెదర్

అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ వెదర్ ఎలా ఉండబోతుంది విజయవాడలో అంటే, మరి 29 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది పొద్దున్న 9 ఇంటి నుంచి, ఇంకా అలాగే 30 డిగ్రీలు, ఇంకొంచెం ఎండగానే ఉంటుంది. మధ్యాహ్నం 12 ఇంటికి 1 గంటకి, ఇంకా 2 3 ఇంటి దాకా కూడా ఎండగానే ఉంటుంది. అలాగే సాయంత్రం 34 35 33 డిగ్రీస్ వరకు అలాగా ఉంటుంది. సో మరి జాగ్రత్తగా ఉండండి కొంచెం అయితే. మరి ఇది వాల్టీ వెదర్ అప్డేట్ మరి మీకోసం నేనే తీసుకొచ్చేసాను. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుండి, ఎన్నో ఎన్నో అనే పాట అయితే వస్తుంది. కార్తిక్ చిన్మయి శ్రీపాద పడిన. ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ సాహితి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమున్నాం కదా. మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్డేట్ అయితే మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఏంటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఆర్ఆర్బి పారామెడికల్ సెన్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి నర్సింగ్, ఫార్మసీ, పారామెడికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంకా అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి 590 అయితే ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి పే లెవెల్ 3 to లెవెల్ 7 వరకు ఉంటుంది. 21,000 నుండి 44,000 దాకా ఉంటుంది స్టార్టింగ్ అయితే. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 అక్టోబర్ 2026 వరకు టైం అయితే ఉంది. మరి తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటి అంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026 అయితే ఉంది. దీనికి గాను 23,757 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా. అలాగే శాలరీ వచ్చేసరికి 29,000 నుండి పర్ మంత్ ఉండొచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 సెప్టెంబర్ 2026 అయితే ఉంది. మరి తప్పకుండా ఒకసారి చెక్ చేసుకొని వెబ్సైట్లో మరి తప్పకుండా అప్లై చేయండి. ఎవరైనా అప్లై చేసుకొని మిస్ అయిపోయి ఉంటే కనుక ఒకసారి తప్పకుండా వెబ్సైట్ చెక్ చేసి అప్లై చేసుకోండి. మరి ఇది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ న్యూస్. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు జత కలిసి అనే పాట అయితే వస్తుంది. సాగర్, సుచిత్ర పడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూస్తే 8:33 అయితే అయిపోయింది. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి వాళ్ళ ట్రాఫిక్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి మీకోసం నేనైతే ట్రాఫిక్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. మరి మీకోసం సీతారాంపురం సిగ్నల్ దగ్గర అయితే ట్రాఫిక్ అలాగే ఉంది, మరి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా ఏలూరు రోడ్డు కూడా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, జంక్షన్స్ దగ్గర బీఎస్ఎన్ఎల్ దగ్గర కూడా ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఇంకా అలాగే అల్లూరి సీతారామరాజు వంతెన రోడ్డులో కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అలాగే బెంజ్ సర్కిల్ దగ్గర కూడా చిన్న చిన్నగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మరి స్కూల్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోండి. అలాగే ఫోర్ వీలర్ తప్పకుండా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. అర్జెంట్ అయితే తప్ప ఫోన్ మాట్లాడద్దు, అసలు మాక్సిమం అవాయిడ్ చేయడమే ఇంకా చాలా మంచిది. సో మరి పక్కన ఆపేసి మాట్లాడితే ఇంకా చాలా మంచిది అన్నమాట. సో మరి స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇది వాళ్ళ ట్రాఫిక్ అప్డేట్ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో.

మీకోసం మరి సూపర్ గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మూవీ నుండి పరవశమే అంటూ సచిన్ వారియ దివ్య ఎస్ మీనన్ పాడిన ఈ పాటకి మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ కోట ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మాట చాలా చిన్నది, కానీ మన జీవితానికి ఇచ్చే సందేశం చాలా పెద్దది. మరి డే అది ఏంటంటే, నేచర్ డస్ నాట్ హర్రీ, ఎట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకంప్లిష్డ్. తెలుగులో సింపుల్ గా చెప్పాలి అంటే, ప్రకృతి ఎప్పుడు తొందరపడదు, అయినా తన పని మాత్రం పూర్తి చేస్తుంది. ఒక చెట్టును చూడండి, అది ఒక్కరోజులో చాలా పెద్ద చెట్టుగా మారుతుంది. ఒక్కరోజులో పెద్ద చెట్టుగా మారదు, కానీ ఒక విత్తనంలో నేలలో పడుతుంది, మొలక వస్తుంది, చిన్న మొక్క అవుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది, చివరకు నీడనిచ్చే చెట్టుగా మారుతుంది. ప్రకృతి ఎక్కడా పరిగెత్తదు, కానీ ఆగిపోదు కూడా. అదే మన జీవితానికి ఈరోజు ప్రకృతి చెబుతున్న ఒక గొప్ప పాఠం అన్నమాట. తొందరపడటం కాదు, ముందుకు సాగడం ఎంతో ముఖ్యం. మన జీవితంలో చాలాసార్లు మనకు ఒక ఆలోచన వస్తుంది, నాకు వెంటనే ఫలితం రావాలి, చదువుతున్నామా వెంటనే మంచి మార్కులు రావాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామా వెంటనే ఉద్యోగం రావాలి, ఏదైనా కొత్త పని మొదలుపెట్టామా వెంటనే విజయం రావాలి. కానీ ప్రకృతి అలా చేయదు. విత్తనం వేసిన వెంటనే చెట్టు అయితే రాదు కదా. మరి సూర్యుడు ఉదయించిన వెంటనే మధ్యాహ్నం కాదు, ఉదయం తర్వాత మధ్యాహ్నం, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం, ఆ తర్వాత రాత్రి. మరి ప్రతిదానికి ఒక సమయం అయితే ఉంటుంది. మన పని తొందరపడటం కాదు, మన పని కొనసాగించడం, చెట్టు మనకు నేర్పే పాఠం. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మాస్క్ మూవీ నుండి గడియారం తడబడ్డదా అనే పాట అయితే వస్తుంది. అలాపరాజు పడిన ఈ పాటకు లిరిక్స్ వనమాలి. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: రే బాబా, ఏమమ్మాయి రా తను, తనలా నేను ఎవరిని చూడలేదురా, నాకు నాకు పిచ్చెక్కేలా ఉందరా.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం అయితే ఒక మంచి కోట్ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు, అయినా తన పని మాత్రం పూర్తి చేస్తుంది అని చెప్పి. మరి అలాగే దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, చెట్టు మనకు నేర్పే పాఠం, ఒక చిన్న మొక్కను ఊహించుకోండి, దానికి మొదటి రోజు పెద్ద ఆకులు ఉండవు, మరి మొదటి నెలలో పెద్ద కొమ్మలు కూడా ఉండవు, మరి అది నెమ్మదిగా పెరుగుతుంది. మనకు చూస్తే మార్పు కనిపించకపోవచ్చు, కానీ ప్రతిరోజు అది తన పని చేసుకుంటూనే ఉంటుంది. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, అరే ఇంత పెద్ద చెట్టు ఎప్పుడైపోయింది అని మనమే ఆశ్చర్యపోతాం కదా. మరి మన జీవితంలో కూడా అంతే. ప్రతిరోజు మనం చేసే చిన్న ప్రయత్నాలు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ అవే చిన్న

ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలుగా మారుతాయి. రోజుకు ఒక చిన్న అడుగు సంవత్సరానికి పెద్ద ప్రయాణం అన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఈ కోడ్ గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది మస్కా మూవీ నుండి, కల్లోకి దిల్లోకి అనే పాట అయితే వస్తుంది. చక్రీ పడిన ఈ పాటకు లిరిక్స్ కందికొండ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ప్రకృతి ఎప్పుడు తొందరపడదు, అయినా తన పని మాత్రం తను పూర్తి చేస్తుంది అని చెప్పి. మరి అలాగే దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నీటి ప్రవాహం అన్నమాట. నీటిని గమనించారా, నీరు తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది కదా, కానీ వారు ఎదుర్కొన్న నిరీక్షణ కనిపించదు అన్నమాట. అందుకే మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు అన్నమాట. సో మరి రాయి ఎదురైతే నీరు ఆగుతుందా? నీరు ఆగిపోదు. మరి దారి మార్చుకుంటుంది కానీ నీరైతే ఆగిపోదు. మరో అడ్డంకి వస్తే మళ్ళీ దారి వెతుక్కుంటుంది, చివరకు సముద్రాన్ని చేరుతుంది. ఇక్కడ మనకు ఒక గొప్ప సందేశం ఉంది. అడ్డంకి వచ్చింది కదా అని కాబట్టి ప్రయాణం ఆపాల్సిన అవసరం లేదు, అవసరమైతే మార్గాన్ని మార్చుకోవాలి అంతే. ప్రతి విజయానికి సమయం కావాలి. మరి మనకు ఇతరుల విజయాలు మాత్రమే కనిపిస్తాయి, వారి విజయం కూడా కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న రోజులు కనిపించవు. వారి పేరు కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న ప్రయత్నం కనిపించదు. వారి సాధన కనిపిస్తుంది కానీ వారు ఎదుర్కొన్న నిరీక్షణ కనిపించదు. అందుకే మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితానికి తనదైన సమయం అయితే ఉంటుంది. మరి ఒక పువ్వు ఉదయం వికసించవచ్చు, మరొక పువ్వు సాయంత్రం వికసించవచ్చు. అందుకే ఒకటి గొప్పది మరొకటి చిన్నది కాదు, అలాగే మన జీవితంలో కూడా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం ఈ కోట్ గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, పవర్ మూవీ నుండి నువ్వు నేను అనే పాట అయితే వస్తుంది. సూర్య సంతోష్ మాల్విక పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాము. మరి నా సమయం ఎప్పుడు వస్తుంది అని ఆందోళన చెందకుండా నా సమయం వచ్చే వరకు నేనేం చేస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి ప్రతి విజయానికి సమయం కావాలి. మనకు ఇతర విజయాలు మాత్రమే కనిపిస్తాయి, వారి విజయం కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న రోజులు కూడా కనిపించవు. వారి పేరు కూడా కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న ప్రయత్నం కనిపించదు అన్నమాట. ఇది ఇవాళ మంచి కోట్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మరి ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఎక్కడ ఆగదు కూడా అని చెప్పి మనమైతే మాట్లాడుకున్నాం. మరి ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ, వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫ్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్కు ప్రభుత్వం అనుమతించింది. వివిధ వర్గీకరణల కింద ఉన్న 9.09 లక్షల ఎకరాల రిజిస్టేషన్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1.36 లక్షల ఎకరాల గ్రామ సేవా ఇనాం భూములను కూడా రిజిస్టేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో మంగళవారం ప్రారంభమైన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు రాష్ట్రం నుంచి శాసన మండలి చైర్మన్ కొయే మోషేన్ రాజు, శాసనసభాపతి చింతకాయల ఏనపాత్రుడు హాజరయ్యారు. భారత్ తరఫున రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెనండి కృష్ణప్రసాద్ తదితరులు కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు 12 కిలోమీటర్లు బోడెన్సీ సరస్సును వెట్ సూట్ లేకుండా ఈదిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పారాసుమరుగా రికార్డును సృష్టించిన మెగా డిఎస్సీ విజేత బలగ గణేష్ మాస్టర్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా పశుసంవర్ధక శాఖలో చేపట్టబోయే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ఎంపిక కమిటీ ద్వారా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో అగ్నిమాపక చర్యలను అధ్యయనం చేసి రాష్ట్రంలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీ పి వెంకటరమణ చైర్మన్గా 10 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రిస్క్రిప్షన్ ఆడిట్ తాజాగా విడుదల చేసింది. వైద్య సేవల్లో నాణ్యత పెంచేందుకు, రోగుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ మార్గదర్శకాలు సిద్దం చేసింది. సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే మహిళా క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపేట శైలజ పేర్కొన్నారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీజర్ను

ంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. రాష్టంలో 655 మండలాల్లో వర్షాభావం నెలకొందని సీపీఎం రాష్ట కార్యదర్శి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం స్పందించి కరువు నివారణ చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర బృందాలు పర్యటించి పరిస్థితి అంచనా వేయలేదని ఆరోపించారు. దీంతో సీపీఎం రాష్ట కమిటీ ఆధ్వర్యంలో 3 కరువు బృందాలు రాష్టంలో పర్యటించనున్నాయని పేర్కొన్నారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 9:04 అయిపోయింది. మనం ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ జోరుగా హుషారుగాలోకి. మరి జోరుగా హుషారుగాల్లో మరి ఇవాళ టాపిక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి జోరుగా హుషారుగాలో మీకోసం మంచి టాపిక్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను, వికసిత్ భారత్ 2047 మన కళ మన బాధ్యత. మీరు వింటున్నది మీకు నచ్చిన కార్యక్రమం జోరుగా హుషారుగా. మరి దేశ అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, మరి ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలు మాత్రమే కాదన్నమాట. మరి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటం, ప్రతి యువకుడికి మంచి అవకాశాలు రావడం, ప్రతి గ్రామానికి అవసరమైన సౌకర్యాలు చేరడం, రైతు బలపడటం, మహిళలు ఆర్థికంగా ఎదగడం, ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన అభివృద్ధి. అందుకే ఈరోజు మన టాపిక్ వికసిత్ భారత్ 2047 మన కళ మన బాధ్యత. మరి మీకోసం నేనైతే తీసుకొచ్చేసాను. మరి ఈ టాపిక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ టాపిక్ గురించి ఇంకా కొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సార్ మూవీ నుండి మాస్టర్ మాస్టర్ అనే పాట అయితే వస్తుంది. శ్వేతామోహన్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో. మరి ఇవాళ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, వికసిత్ భారత్ అంటే ఏంటి అని చెప్పి. అసలు వికసిత్ భారత్ అంటే ఏమిటి అంటే, 2047 మన దేశం స్వాతంత్రం పొందిన 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకుంటుంది. మరి అప్పటికీ భారత్ మరింత అభివృద్ధి చెందిన, ఆర్థికంగా బలమైన, సాంకేతికంగా ముందున్న, స్వయం సమృద్ధి సాధించిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ 2047 గురించి చర్చ జరుగుతుంది అన్నమాట. కానీ ఒక ప్రశ్న, భారత్ను అభివృద్ధి చేసేది ఎవరు? ప్రభుత్వం ఒకటేనా? కాదు. ప్రభుత్వం అభివృద్ధికి అవసరమైన విధానాలు, ఇంకా పథకాలు, మౌలిక సదుపాయాలు అందజేస్తుంది. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించేది, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేది మనమే, ఇంకా ప్రజలమే. మొదటి ప్రశ్న మన శ్రోతలకైతే, మరి నేనైతే అడుగుతున్నాను, మరి మీ దృష్టిలో అభివృద్ధి చెందిన భారత్ అంటే ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉండండి. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నాన్నకు ప్రేమతో మూవీ నుండి, లవ్ మీ అగైన్ అనే పాట అయితే వస్తుంది. సుర సంతోష్ పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మరి నేనైతే అడిగాను కదా, మీ దృష్టిలో అభివృద్ధి చెందిన భారత్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి. మరి మీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు, సో మరి తప్పకుండా ఆలోచించండి ఏంటి అనేది. మరి నేనైతే చెప్పేస్తున్నాను, మీకు ఒక అవకాశం వస్తే 2047 నాటి భారతదేశంలో మీరు చూడాలనుకునే మార్పు ఒక మంచి విద్యా వ్యవస్థ, లేదంటే మరిన్ని ఉద్యోగ అవకాశాల, ఇంకా కాలుష్యరహిత నగరాల, లేదంటే మెరుగైన రవాణా సదుపాయాల, లేదా ప్రతి గ్రామానికి మెరుగైన సౌకర్యాల. మీ సమాధానం ఏదైనా, మీ ఆలోచన కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగమే. మరి యువతకి దేశానికి అతిపెద్ద శక్తి, మరి యువత ఒక దేశానికి అతిపెద్ద శక్తి అయితే మన దేశంలో యువత సంఖ్య చాలా పెద్దది. ఈ యువతకు సరైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు లభిస్తే భారత్ ప్రపంచంలో మరింత బలమైన ఆర్థిక శక్తిగా ఎదగలదు. ఈరోజే టెక్నాలజీ వేగంగా మారుతుంది కదా, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా రోబోటిక్స్, ఇంకా డిజిటల్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, ఇలాంటి రంగాల్లో యువత కొత్త విషయాలు నేర్చుకోవాలి. మరి డిగ్రీ మాత్రమే కాదు, స్కిల్ కూడా కావాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినరో భాగ్యము విష్ణువు కథ అనే పాట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, దర్శన అంటూ అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మ్యూజిక్ చైతన్య భరద్వాజ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. జోరుగా హుషారుగాల్లో మనమైతే ఉన్నాము. మరి యొక్క వికసిత్ భారత్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి దాంట్లోనే భాగంగా మరి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే ఏది నేర్చుకోవాలని అనుకుంటారు? కంప్యూటర్ స్కిల్లా, ఏ అయినా, లేదంటే డిజిటల్ మార్కెటింగా, ఇంకా కొత్త బిజినెస్ స్కిల్నా, లేదా ఏదైనా వొకేషనల్ స్కిల్నా? ఎందుకంటే ఈరోజు నేర్చుకున్న నైపుణ్యం రేపటి అవకాశానికి తలుపు. మరి గ్రామీణ అభివృద్ధి భారత అభివృద్ధిలో భాగమే కదా. భారత అభివృద్ధి చెందాలంటే నగరాలు మాత్రమే కాదు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి. మరి గ్రామాల్లో మంచి రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, ఇంకా విద్య, ఇంటర్నెట్, ఉపాధి అవకాశాలు పెరగాలి. మరి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది, కానీ మన బాధ్యత కూడా ఉంది. నీటిని వృధా చేయకపోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రభుత్వ సదుపాయాలను బాధ్యతగా ఉపయోగించడం, ఇంకా పిల్లలను చదివించడం, స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం, ఇవి కూడా దేశ నిర్మాణంలో భాగమే కదా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సైనికుడు మూవీ నుండి, గో గో అదిగో అనే పాట అయితే వస్తుంది. కేకే పాడిన ఈ పాటకు మ్యూజిక్ హరీష్ జయరాజ్, లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి వికసిత్ భారత్ గురించి, మరి మన కళ మన బాధ్యత గురించి, అలాగే వికసిత్ భారత్ లో భాగంగా మహిళా సాధికారత, ఒక కుటుంబం ఎదగాలంటే మహిళ ఎదగాలి.

మరి మహిళలకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంకా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగితే కుటుంబం మాత్రమే కాదు సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి అందుకే మహిళల ఆర్థిక సాధికారత కూడా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగమే. మరి మనమైతే ఏం చేయాలి? వికసిత్ భారత్ గురించి మాట్లాడటం మాత్రమే కాదు, మన దగ్గర నుంచే మార్పు అయితే మొదలు పెట్టాలి. మరి నీటిని పొదుపు చేద్దాం, విద్యుత్ను అవసరమైనంత మాత్రమే ఉపయోగిద్దాం, చెత్తను బాధ్యతగా నిర్వహిద్దాం, ఇంకా డిజిటల్ సేవలను సురక్షితంగా ఉపయోగిద్దాం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం, కొత్త నైపుణ్యాలు నేర్చుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. మరి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని అర్హులైన వారు ఉపయోగించుకునేలా అవగాహన అయితే మనం కూడా కల్పించాలి. వికసిత్ భారత్ 2047 గురించి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అభినేత్రి మూవీ నుండి, ఛల్మార్ అంటూ నకాషాజీస్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ సాజిద్ వాజిద్, లిరిక్స్ వచ్చి రామజగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: विंटनारो विविध भारती FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో, మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి వికసిత్ భారత్ 2047 గురించి. మరి వికసిత్ భారత్ 2047 అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు, ఇది 140 కోట్లకు పైగా భారతీయుల కల. మరి దేశాన్ని మార్చడానికి మనం పెద్ద పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక చెట్టు నాటడం, ఒక లీటర్ నీటిని ఆదా చేయడం, ఒక విద్యార్థికి చదువులో సహాయం చేయడం, ఒక మంచి నైపుణ్యం నేర్చుకోవడం, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండటం, ఇలాంటి చిన్ని చిన్ని అడుగులే పెద్ద మార్పుకు బాటలు వేస్తాయి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో వికసిత్ భారత్ 2047 గురించి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది వారసుడు మూవీ నుండి, రంజితమే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో వికసిత్ భారత్ 2047 గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మరి భారత అభివృద్ధి ఎక్కడో మొదలవ్వాల్సిన అవసరం లేదు, అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన ఆలోచన మారితే మన అడుగు కూడా మారుతుంది, మన అడుగు మారితే మన సమాజం మారుతుంది, సమాజం మారితే మన భారత్ మారుతుంది. 2047 వికసిత్ భారత్ కేవలం కల కాదు, మన చేతుల్లో ఉన్న బాధ్యత. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం వికసిత్ భారత్ 2047 గురించి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది పండగ చేసుకో మూవీ నుండి, చూడ చక్కగున్నావనే పాట అయితే వస్తుంది. రామ్ రకుల్ ప్రీత్ సింగ్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకున్నాం కదా వికసిత్ భారత్ 2047 సంవత్సరం గురించి. మరి కృష్ణానది మన నగరానికి జీవనాడి, మరి మన విజయవాడకు కృష్ణమ్మ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. నీటి వనరులను కాపాడుకోవడం కూడా అభివృద్దిలో భాగమే. విజయవాడలో నీటి వనరుల పునరుజ్జీవానికి అమృత్ 2.0 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మరి అలాగే కాలువల సంరక్షణ, రైవస్ కాలువ, ఏలూరు కాలువ, బందర్ కాలువ, ఇవి మన విజయవాడ నగరంతో ముడిపడిన నీటి వనరులు. మరి వీటి సంరక్షణ అంటే కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, కాలువల్లో చెత్త వేయకుండా మనం కూడా బాధ్యతగా ఉండాలి. అలాగే నీటి సరఫరా, విజయవాడలో నీటి సరఫరా సదుపాయాలను మెరుగుపరిచే అమృత్ 2.0 ప్రాజెక్టులు కూడా ఉన్నాయని చెప్పాం కదా. మరి కుళాయి తిప్పగానే నీరు రావడం మనకు

సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ నీరు మన ఇంటి చేరడానికి వెనుక ఎంత పెద్ద వ్యవస్థ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి మరుగునీటి నిర్వహణ విజయవాడలో సీవర్ ట్యాంక్స్ ఎస్టీపీ

0: పబ్లిక్ స్పేసెస్ విజయవాడలో ఉన్న కృష్ణా రివర్ పార్క్ ఇంకా రాజీవ్ గాంధీ పార్క్ వంటి పబ్లిక్ స్పేసెస్ ప్రజలకు అందుబాటులో కూడా ఉన్నాయి. మరి అభివృద్ధి అంటే ఫ్లైఓవర్ బిల్డింగ్స్ మాత్రమే కాదు, ప్రజలు ప్రశాంతంగా గడిపే గ్రీన్ స్పేసెస్ కూడా నగర అభివృద్ధిలో భాగమే అన్నమాట. ఇది ఇవాళ జోరుగా విషయాలుగాలో మరి వికసిత్ భారత్ 2047 గురించి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం కదా. మరి మీకోసం జోరుగా హుషారుగాలో మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రవాణా వాహనాల వేగాన్ని నియంత్రించే పరికరాల స్పీడ్ గవర్నెన్స్ అమరికను తప్పనిసరి చేసే నిబంధన అమలు జరిగేలా చూడాలని కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాహనాల్లో స్పీడ్ గవర్నెన్స్ ఉండాలని కేంద్ర మోటారు వాహన చట్టం 118వ నిబంధన చెబుతోందని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవీ విశ్వనాథన్ల ధర్మాసనం ప్రస్తావించింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కే గంగవరం మండలంలో అధికారులు, కూటమి పార్టీ నాయకులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 22 ఆశా కార్యకర్తల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నుంచి నెల 21వ తేదీ వరకు సంబంధిత గ్రామ సచివాలయాలు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి పెద్దపెట్టు వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. జీకుండూరు మండలం గంగివేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పోక్సో కేసుల్లో బాధితులైన చిన్నపిల్లల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో పోక్సో కేసులు, బాలల హక్కుల పరిరక్షణపై వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ తప్పనిసరి, జిల్లా స్మార్ట్ అండ్ ఏఐ డిస్టిక్ట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఈ ఏడాది ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82% చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2026-27 మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం 5% నమోదు కావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంచనా వేసింది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ ఫైనల్లో 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీచరణి కెరీర్లో ఉత్తమ రేటింగ్ పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 804 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో 800 పాయింట్లు మార్కును దాటిన భారత తొలి మహిళా ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్లో టైం చూసి 10 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను, మరి మీరు కూడా ఆన్సర్ పంపించడానికి రెడీగా ఉన్నారు కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే జోరుగా హుషారుగాలో టాపిక్ అయితే విన్నారో వారి కోసం నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. 2047 సంవత్సరం భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమని చెప్పాను? 2047 సంవత్సరం భారతదేశానికి ఎందుకు ప్రత్యేకం అనేది చెప్పాను. సో మరి అప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. 2047 సంవత్సరం భారతదేశానికి ఎందుకు ప్రత్యేకం అనమాట. సో మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది జెర్సీ మూవీ నుండి, అదేంటో కానీ ఉన్న పాటు కానీ పాట అయితే వస్తుంది. అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనం ఉన్నాము అరవిల్లులో. మరి అరవిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, 2047 భారతదేశానికి ఎందుకు ప్రత్యేకం అని చెప్పి. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట దమ్ముపేట మండలం నుంచి మాట్లాడుతున్నారు. మరి మెసేజ్ అయితే పంపించేశారన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వి కోటేశ్వరరావు ఒడిశా నుండి మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వికసిత్ భారత్ ఫ్రమ్ చెల్లా పాండిమార్ అంటూ మోనిషా సి మధురై తమిళనాడు నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు, వికసిత్ భారత్ అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడ నుండి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ వికసిత్ భారత్ అని పెట్టారు, వికసిత్ భారత్ కాదు. ఇంకా మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇయర్స్ అవుతుంది అని చెప్పి నేనైతే ఆన్సర్ చదవనప్పుడే. సో మరి విజయవాడ నుండి నందు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పేడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. ఇంతకీ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, భారతదేశం స్వాతంత్రం పొందిన 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం కాబట్టి 2047 భారతదేశానికి ఎంతో ప్రత్యేకం అన్నమాట. సో మరి

మనమున్నాము హర్విల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. మరి నేనైతే అడిగేస్తున్నాను, అమృత్ ప్రధానంగా ఏ రంగాలతో సంబంధం కలిగి ఉంది? అమృత్ 2.0 ప్రధానంగా ఏ రంగాలతో సంబంధం కలిగి ఉంది? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది, స్మార్ట్ శంకర్ మూవీ నుండి అనురాగ్ కులకర్ణి రమ్య బేర పడిన. ఈ సాంగ్కి మ్యూజిక్ మణిశర్మ. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లలో. మరి హర్విల్లలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, అమృత్ ప్రధానంగా ఏ రంగాలతో సంబంధం కలిగి ఉంది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పెడన వీరభద్రాపురం నుండి సుమని మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కోటా శ్రీమన్నారాయణమూర్తి, కోటా సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం, జానకి, శ్రీనివాస్ మెసేజ్ పంపించారు అన్నమాట, మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, అమృత్ ప్రధానంగా పట్టణ నీటి సరఫరా, ఇంకా సీవేజ్, సెప్టేజ్ మేనేజ్మెంట్, నీటి వనరుల పునర్జీవనం, అర్బన్ ఎమ్యూనిటీస్ వంటి రంగాల గురించి సంబంధం కలిగి ఉందన్నమాట. ఇంకా హర్విల్లులో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ తెలిస్తే కనుక, రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ తెలిస్తే కనుక. మరి ఆన్సర్ తెలిసిన కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. రెన్యూవబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏది చెప్తారు మీకు తెలిసిన ఆన్సర్, మరి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కొత్త జంట మూవీ నుండి, అరే రే అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ హైమత్ పడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము అరవిల్లులో. మరి అరవిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రెన్యూవబుల్ ఎనర్జీ ఒక ఉదాహరణ చెప్పండి. మరి మీకు తెలిసిన రెన్యూవబుల్ ఎనర్జీ గురించి చెప్పండి అని మెసేజ్ ఎంతమంది పంపించారో చూద్దాం. విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సుమని పెడన వీరభద్రాపురం నుండి మెసేజ్ పంపించారు, చెత్త నుండి విద్యుత్ తయారీ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం మధు కాదు. ఇంకా లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధు చరణ్ అంటూ ఫ్రమ్ మారూరు నుండి అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా మోనిషా సి మధురై తమిళనాడు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోటా శ్రీమన్నారాయణమూర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు విండ్ ఎనర్జీ అంటూ. ఇంకా అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సౌరశక్తి అనమాట. సోలార్ ఎనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి అందరికి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి చాలామంది అయితే ట్రై చేస్తున్నారు కూడా. ఇంకా నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం అరవిల్లులో, మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ నుండి ఎక్స్ట్రాడినరీ అనే పాట అయితే వస్తుంది, హేమచంద్ర పాడిన. ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం అని చెప్పి. మరి ఎంతమంది ఆన్సర్ పంపించారో చూద్దాం. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, మన మనుగడకు ఇంకా భూమి సంరక్షణ కోసం అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా శ్రీమన్నారాయణ మూర్తి, కోటా శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భవానీపురం విజయవాడ నుండి, నీటి లభ్యత తక్కువ కారణంగా అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆన్సర్ ఈస్ ఫర్ ఫ్యూచర్లో నీటి కొరత రాకుండా అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధు చరణ్ అంటూ ఫ్రమ్ మార్టూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి హిందూపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నందు విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిఖిల్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకీ ఎందుకు నీటి పొదుపు చేయడం ఎందుకు ముఖ్యమంటే, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చడానికి, ఇంకా నీటి వనరులను సంరక్షించడానికి అనమాట. హరివిల్లులో మరి లాస్ట్ క్వశ్చన్కి మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఏమి లాభం? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది మరి నేనైతే క్వశ్చన్ అడిగాను. మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ దేనికైనా రెడీ మూవీ నుండి, నిన్ను చూడకుండా అనే పాట అయితే వస్తుంది. అద్నాన్ సమీ, గీతా మాదిరి పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు. మరి హర్విల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హర్విల్లులో క్వశ్చన్ అడిగాను, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది. మరి ఎంతమంది రైడర్స్ పంపించారు చూద్దాం. వర్క్ మీద మంచి కమెంట్ రావడానికను సుమని బెడన నుండి మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే మాటూర్ నుండి లక్ష్మి నారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ పంపించారు. నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ పార్టిసిపేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్ అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ, కొత్త టెక్నాలజీపై అవగాహన, ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ నైపుణ్యం, స్వయం ఉపాధి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా విజయవాడ నుండి నందు, మెరుగైన ఉపాధి అవకాశాలు, పెంపు, ఆర్థిక వృద్ధి తోడ్పడుతుందని చెప్పి మెసేజ్ పంపించారన్నమాట. ఇంకా జాన్సన్, విజయవాడ నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు మెసేజ్ పంపించారు, స్వయం ఉపాధి ద్వారా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా రంగాచార్యులు, టీచర్స్ కాలనీ నుండి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వల్ల జరుగుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి, స్వయం ఉపాధి మరియు స్టార్టప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా మారుతున్న సాంకేతికతపై అవగాహన కొరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అంటే, ఉపాధి మరియు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు పెరుగుతాయన్నమాట. సో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అలాగే సెల్ఫ్ లెర్నింగ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సెల్ఫ్ లెర్నింగ్ వల్ల ఫ్యూచర్లో ఎదురయ్యే కొత్త టెక్నాలజీని మనం అయితే ఎదుర్కోవడానికి మనకైతే స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఇది ఇవాల్టి హర్విల్లు. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. ఇది ఇవాల్టి హర్విల్లు. మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్రమ్ మిరాయి మూవీ నుండి, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ నుండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. నేను మీ ఆర్జే రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పిల్గ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉచిత ధర్మరథం విద్యుత్ బస్సులను ప్రారంభించి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం మలయప్ప స్వామివారు 5 తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోలీస్ శాఖలో 250 పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,152 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్టంలో 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల తయారీ ప్రచురణకు రాష్ట ఎన్నికల సంఘం 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 22న ఆయా జాబితాలను ప్రచురించనున్నట్టు తెలిపింది. బాలల భవితకు పునాది అంగన్వాడీ లేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. జీకొండూరు మండలం దుగ్గిరాలపడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. 15 ఏళ్లు అంతకుమించి వయసున్న వ్యక్తుల్లో మొత్తం మీద నిరుద్యోగ రేటు ఆగస్టులో 5% పరిమితమైందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో నిరుద్యోగ రేటు 4.5% నుంచి 4.1% తగ్గిందని, పట్టణాల్లో 6.7% నుంచి 6.8% పెరిగిందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల కోసం భారత క్రీడాకారులను సన్నద్దం చేయడానికి గత 3 ఏళ్లలో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రీడాకారుల శిక్షణ, పరికరాల కొనుగోలు, కోచ్లు, నిపుణుల ఫీజులు, విదేశీ పర్యటనలు అన్నింటికీ ఈ మొత్తాన్ని వినియోగించినట్టు తెలిపింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ సహా వివిధ పథకాల కింద క్రీడాకారులకు శిక్షణ ఇచ్చినట్టు వివరించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగా.
2: రేరే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
2: No one can live without water, so
3: save water, save life and save future.
4: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
5: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
4: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
5: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:14 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. ఎన్నో విశేషాలు ఇంకా ముచ్చట్లతో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకు వచ్చేసాడు. మరి ఇంకా చాలా ముచ్చట్లే ఉన్నాయన్నమాట. మామూలుగా ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే ఏం ఆలోచిస్తారు, ఈరోజు టైం టేబుల్ ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోయిందా, అప్పుడే తెల్లారిందా, ఇంకొంచెం సేపు ఉంటే కనుక పడుకునేవాడిని కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత అలా ఆలోచించినా కొంచెం కొంచెం ఇంకా లెగవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పనిలో నిమగ్నం అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర గురించి అంతగా ఆలోచన అయితే రాదు. సో ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక మన కబుర్ల విషయానికి వెళ్తే, అకాడమిక్స్ చదువుతూనే పక్కన కో కరికులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి అంటూ ఉంటారు కదా. నేర్చుకునేవారు ఉంటారు ఆ కోర్ కరికులర్ యాక్టివిటీస్ని, కానీ డెడికేటెడ్గా నేర్చుకునేవారు చాలా కొంతమందే ఉంటారనుకుంటా కదా. జస్ట్ మార్నింగ్ అంతా కూడా చదువులతో టయర్డ్ అయిపోయిన మెదడుకి సాయంత్రం కాస్తంత బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక స్పోర్ట్ ట్రైనింగ్ అందిస్తే మెదడు కూడా మంచిగా ఉత్తేజితమవుతుంది అంటారు డాక్టర్స్. కేవలం మార్నింగ్ అంతా చదువే అంటుంటే పిల్లల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్ ఆఫ్కోర్స్, పిల్లల గురించే కాదు, ఎక్కువగా గ్రౌండ్ అనేది స్కూళ్ళల్లోనే కనబడుతూ ఉంటుంది, ఇంకా ఆడుకోవడానికి వీలు కూడా కలిగేది పిల్లలకే కదా అందుకని అనమాట. సో ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం కనీసం ఎక్కడో కూడా గ్రౌండ్ ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్పోర్ట్ ని చూస్ చేసుకుని రోజు కనీసం ఆ స్పోర్ట్ ఆడుతూ ఉండడం, ఏది కాకపోతే కనీసం రోడ్డుకి పెడస్ట్రియన్ పాత్ అనేది ఉంటుంది కదా, సో ఆ పెడస్ట్రియన్ పాత్ మీద కనీసం వాకింగ్ అయినా చేయడం. సో సాయంత్రం పూట ఇలాగా ఏదో ఒకటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పొద్దునంతా టయర్డ్ అయిపోయిన మన మెదడుకి కాస్త ఉత్తేజం వస్తుంది అన్నమాట. కాబట్టి మార్నింగ్ స్కూల్ అనేది ఎంత ముఖ్యమో, ఆఫీస్ అనేది ఎంత ముఖ్యమో, సాయంత్రం గ్రౌండ్ అది ఇండోర్ యాక్టివిటీస్ అయినా లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్ గేమ్స్కి అయినా సరే అంతే ముఖ్యమని భావించాలన్నమాట. ఇంకా దానికి తగ్గట్టుగానే నియమాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పాటిస్తూ ఉండాలి. మరి సినిమా కబుర్లో ఏంటి స్కూల్ ఆఫీస్ గేమ్స్ గ్రౌండ్ మాట్లాడుతున్నాం ఏంటి అంటారా, చెప్తా. మరి ఆనందిస్తుండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:23 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా ఏంటంటే సినిమా కబుర్లో ఈ స్కూల్ గేమ్స్ గ్రౌండ్ ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నామని చెప్పి అనుకున్నారు అని అన్నాను కదా. ఆఫీస్లో మరి ఇలాగా ఏదైనా మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసి సాయంత్రం కొంచెం టైర్డ్ అయిపోయిన తర్వాత ఆ టైర్డ్నెస్లో కూడా గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పి అన్నా కదా. సో ఏంటంటే ఆఫీస్లో అందరిలానే కంప్యూటర్ పైన వర్క్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక రోజున ఒక టోర్నమెంట్ ఉంటుంది మన ఆఫీస్లో అని చెప్పించి చిన్న సర్క్యులర్ అనేది ఇస్తారు. అప్పుడు ఒక్కసారిగా ఏదైనా టోర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాక్సింగ్ అనో లేకపోతే స్విమ్మింగ్ అనో కనీసం చెస్ అనో ఇలా ఏదో ఒక గేమ్లో కనుక పార్టిసిపేట్ చేసి మెడల్ కానీ రివార్డ్ కానీ సంపాదిస్తే అరే నీలో ఈ టాలెంట్ కూడా ఉందా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావా, ఇంకా ఎప్పుడైనా ఇప్పుడే స్టార్ట్ చేసావా, ఇప్పుడే స్టార్ట్ చేస్తే మరీ అంత టాలెంట్ చూపించవలే కదా, కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందేమో అని ఇలాగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చుట్టూ చుట్టూ అందరూ తిరుగుతూ కామన్గా అడుగుతూ ఉంటారనమాట. అలా ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఎప్పుడైనా ఆఫీస్లో ఇలాంటి టోర్నమెంట్ పెడితే కనుక అందులో అవలీలగా మెడల్స్ సాధించడం చాలా గొప్ప, ఇంకా ప్రశంసనీయం కూడా. ఇంకా ఫ్యామిలీ వాళ్ళ కోసం కానీ హీరోయిన్ కోసం కానీ మూవీస్లో సపరేట్ టాలెంట్ చూపించడం మనందరం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే హీరోస్ ఫైట్ చేస్తూ ఉండడం కామనే కదా. హీరో అన్నాక ఫైట్ కానీ డ్యాన్స్ కానీ చేయకపోతే ఆ సినిమాలో ఎలాగా అంటారా. అయితే ఆ హీరోస్ బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే, అదే ఎస్పెషల్లీ ఆ మూవీలో బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే గనక వాళ్ళ ఫైట్ అనేది ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. ఫ్యాన్స్ ఆడియన్స్కి మంచి మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు. మరి అటువంటి మోటివేషనల్ మూవీస్ తెలుగులో అటువంటి అంటే ఫైట్కి సంబంధించింది అనే కాదు కానీ గేమ్కి సంబంధించింది. సో అటువంటి ఆ మోటివేషనల్ మూవీస్ ముఖ్యంగా గేమ్ నుంచే కదా ఎవరికైనా వచ్చేది మోటివేషన్. కాబట్టి ఆ మూవీస్ ఏమున్నాయో ఆ ముచ్చట్లేంటో మాట్లాడుకుందాం మనం సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:30 దాటి 45 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి నిజంగా ఒక స్పోర్ట్ ఆధారంగా ఒక మూవీ వచ్చిందంటే ఆ మూవీలో మామూలుగా హీరో, హీరోయిన్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా కామనే. దాంతోపాటు ఆ స్పోర్ట్కి సంబంధించిన కొన్ని టాలెంట్స్, కొన్ని కిటుకులు ఇవి కూడా చూపిస్తూ ఉంటారన్నమాట మన హీరోస్. సో అలాగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో బాక్సింగ్, కరాటే, స్టంట్స్ ఇలా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ని చూపించడం జరుగుతుందన్నమాట. సో మూవీస్లో సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ చూపించడం అంత సులువైన పని ఏమీ కాదు. సో ఏ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చూపిస్తున్నారో ఆ ఆర్ట్కి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా హీరో గారు మొత్తం మూవీ షూటింగ్కి మొదలవ్వకముందు నుంచే మొదలు పెట్టాలన్నమాట. సో తమ్ముడు మూవీ 1999లో వచ్చిన ఈ మూవీ ఎంతో హిట్ సాధించింది. ఇంకా రియల్ స్టంట్స్ కానీ బాక్సింగ్ కానీ ఇందులో సూపర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో జానీలో కరాటే, ఇంకా ఖుషీ బద్రీలో ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్, స్పోర్ట్స్ వల్ల చామ్నెస్ ఉంటుందని కూడా మూవీలో చూపించడం అయితే జరిగిందనమాట. సో తమ్ముడు మూవీ నుంచి ఇప్పుడైతే ఒక మోటివేషనల్ సాంగ్ అయితే వింటూ ఉండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

tak tak digi digi tak tak digi digi tak tak ta. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్సు అంతా చదివిన క్రాఫ్ట్.

అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్ కొంత, చదిరిన క్రాఫ్ట్ కొంత.

11:37 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. రమణ గోగిలా పడిన సాంగ్ అయితే విన్నారు తమ్ముడు మూవీ నుంచి. సో మోటివేషనల్ మూవీస్ అంటే అందులో మామూలుగా మనకి ఎప్పుడూ కనిపించే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక కొత్తదనం అనేది ఉండాలి కదా. సో ఆ కొత్తదనం అనేది ఒక స్పోర్ట్ ద్వారానో, లేకపోతే ఫైట్ ద్వారానో, మోటివేషనల్ వర్డ్స్ ద్వారానో, మంచి సాంగ్ ద్వారానో, ఇలాగా దేని ద్వారా అయినా సరే అందించవచ్చు. అయితే స్పోర్ట్ అయితే కనుక అందరూ దానికి చాలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఒక స్పోర్ట్ గురించి కానీ, ఒక డ్యాన్స్ గురించి కానీ, ఎందుకంటే డ్యాన్స్ చూస్తే బాగుంటుంది కానీ దిగి తర్వాత స్టెప్ వేయాలంటే కొంచెం తడబడుతుంది కదా. సో అదే స్పోర్ట్ కూడా అంతే, ఏదో ఒకటి ఆడేద్దాంలే అని చెప్పేసి టైంపాస్కి ఆడే విధానం వేరు, అండ్ అలాగే ప్రొఫెషనల్గా ఆడే ఆట వేరనమాట. అలాగా తెలుగులో మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్కి సంబంధించిన గురించి ఆలోచిస్తే గనక నెక్స్ట్ వచ్చే ఆలోచన భద్రాచలం. సో నిమ్మల శంకర్ గారి డైరెక్షన్లో శ్రీహరి గారు నటించిన మూవీ అనమాట ఇది. ఇంటి పనులు, పొలం పనులు, ఇవే తన లోకం, తన పల్లె తనకు ప్రాణం అని చెప్పి హీరో ఇందులో ఉండిపోతాడనమాట. అయితే తనలోని టాలెంట్ని మాత్రం తను అంతగా గుర్తించలేకపోయినా సరే పక్క వాళ్ళు గుర్తిస్తారు. సో అలాగా గుర్తించి తనను ట్రైన్ చేస్తానని చెప్పి రమ్మంటారనమాట. విడవలేక విడవలేక తన పల్లెటూరును, సొంత ఊరును విడవలేక వెళ్ళిపోతాడు. సో ట్రైనింగ్లో ఎంతో కష్టపడి తనకున్న టాలెంట్కి ఇంకా మెరుగులు దిద్దుకుని విదేశీ గడ్డపైన విదేశీయులతోనే పోరాడతాడనమాట. నార్మల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కనుక కొంచెం పిచ్ కానీ గ్రౌండ్ కానీ మనదైతే బాగుంటుంది, ఇంకొంచెం వేరే దేశానికి వెళ్ళిపోతే కనుక అక్కడ ఆ గ్రౌండ్కి, ముఖ్యంగా చెప్పాలంటే గ్రౌండర్కి అనే కాదు కానీ అక్కడ టెంపరేచర్, ఎన్వైరన్మెంట్, ఇలా రకరకాల మారిపోతూ ఉంటుంది కదా. అలా ఆ టెంపరేచర్కి, ఎన్వైరన్మెంట్కి ఫస్ట్ ట్యూన్ అవ్వాలి బాడీ. ఆ తర్వాత గ్రౌండ్ని చూసిన తర్వాత ఇది కూడా మన గ్రౌండేలే అని చెప్పి మనసు చెప్పేంత వరకు కాస్త అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ విధంగా ఇంత టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఒక టోర్నమెంట్ అనేది మన దేశంకి సంబంధించిన గ్రౌండ్ కాకుండా ఫారెన్ కంట్రీలో ఒక గ్రౌండ్లో నిర్వహిస్తే కొంచెం తడబాటు అనేది వస్తుంది. అయినా సరే వాటిపైన కూడా మన సత్తా ఏంటో చూపించారు మన ప్లేయర్స్ అందరూ. సో ఆ విధంగానే ఈ భద్రాచలం సినిమాలో కూడా ఇక్కడ ట్రైన్ అయినా సరే విదేశీ గడ్డపైన మొత్తం పోటీని, టోర్నమెంట్ని గెలుస్తారనమాట హీరో. సో టాలెంట్ మనలో ఉన్నా సరే దాన్ని పదును పెట్టేందుకు, గుర్తించేందుకు ఒక గురువు అనేది కంపల్సరీ అని చెప్పి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇంతకీ భద్రాచలం సినిమాలో ఆడిన స్పోర్ట్ ఏంటో తెలుసా? బాక్సింగ్ అని చెప్పి అనుకుంటుంటారు కానీ ఇది టైక్వాండో అనమాట. ఎక్కువగా థాయిలాండ్, ఆ తర్వాత వియత్నాం ఇటువంటి కంట్రీస్లో ఈ టైక్వాండో అనేది చాలా ఫేమస్. మరైతే భద్రాచలం మూవీ నుంచి సుద్దాల అశోక్ తేజ గారి లిరిక్స్లో ఒక మోటివేషనల్ సాంగ్ అయితే ఇప్పుడు మన సినిమా కబుర్లో విందామా?

11:45 దాటి 45 సెకండ్స్ అవుతుంది టైం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సినిమా కబుర్లో. సో సుద్దాల అశోక్ తేజ గారు రచించిన సాంగ్ అయితే విన్నారు కదా, భద్రాచల మూవీ నుంచి, నమ్మకమే బలం, మరి ఇంకా విజయం మనదే అంటూ. అయితే ఇంకా మోటివేషనల్ మూవీస్, ముఖ్యంగా స్పోర్ట్కి సంబంధించిన తెలుగు మూవీస్ అయితే చాలానే ఉన్నాయన్న కదా. సో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మూవీస్ విషయానికి వస్తే గనక బ్రూస్లీ. ఇందులో రామ్ చరణ్ ముఖ్యంగా ఆడిన స్పోర్ట్ ఏంటి అంటే గనక ఎంఎంఏ ట్రైనింగ్. ఏంటి ఈ ఎంఎంఏ ట్రైనింగ్ అంటే గనక, అంటే దాని ఫుల్ ఫామ్ ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఏం లేదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, కానీ అందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటేనే మనకు అర్థమైపోతుంది. అయితే ప్రపంచంలో ఏ ఏ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కాలగలిపిన దాన్నే ఎంఎంఏ స్పోర్ట్ అంటారనమాట. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అని చెప్పేసి చెప్తారు అంటారు కదా ఫైటింగ్లో. సో ఆ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడానికి కొంచెం ప్రొఫెషనలిజం అనేది జోడిస్తే కనుక అప్పుడు ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక బాక్సింగ్ మాత్రమే కాదు, చూడటానికి బాక్సింగ్ లాగానే ఉంటుంది కానీ బాక్సింగ్తో పాటు కిక్ బాక్సింగ్, తైక్వాండో, కరాటే, ఇలా ఏవైతే సెల్ఫ్ డిఫెన్సింగ్ స్పోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇంకా ట్రిపుల్ ఆర్లో బాక్సింగ్, శాండ్ బ్యాగ్ బీటింగ్, ఇలాగన్నీ కూడా చూపించడం జరిగింది కదా. నిజంగా స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పేసి చెప్తుంటారు ఏంటి ఈ శాండ్ బ్యాగ్ బీటింగ్. అయితే

నిజంగా దానిపైన ట్రైనింగ్, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే శాండ్ బ్యాగ్ ని వాడాలన్నమాట. అంతేగాని నాకేదో కోపం వచ్చేసింది, నా స్ట్రెస్ ని తీర్చుకోవాలి, ఎక్కడ శాండ్ బ్యాగ్ ఉందా అని చెప్పేసి వెళ్ళి కొడితే గనక చేతి వేళ్ళు విరిగిపోతాయి. కాబట్టి ఏంటంటే, స్పోర్ట్ అనేది కంపల్సరీగా ట్రైనింగ్, దానికంటే ముందు న్యూట్రిషన్, ఇలాగా అన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. అంతేగాని ఒక్కసారిగా రంగంలోకి దిగిపోతాను అంటే గనక కుదరని పని. కాబట్టి బ్రూస్లీ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:52 దాటి 45 సెకండ్లు కాబోస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో దీపక్ ఇంకా రమ్య బెహ్రా పాడిన సాంగ్ అయితే విన్నారు బ్రూస్లీ మూవీ నుంచి. సో తెలుగు మూవీస్ లో ముఖ్యంగా మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఉన్న మూవీస్ గురించి అయితే మనం సినిమా కబుర్ లో ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం కదా. మరి ఇంకా బాక్సింగ్ లో రవితేజ గారు నటించిన మూవీ అని గనక ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీ. అందరికీ బాగా గుర్తుండిపోయింది కదా. సో ఇది మూవీ పూరి గారి దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక మూవీ తీసుకున్నప్పుడు ఒక స్పోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా హీరోనే కాన్సన్ట్రేట్ చేసి చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొన్ని సినిమాస్లో హీరోయిన్ కూడా అలా స్పోర్ట్ ఆధారంగా బయటకు వచ్చి ఇంకా మోటివేషన్ ఇచ్చి ఇలా రకరకాల మూవీస్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పూరి గారి డైరెక్షన్లో హీరోకి ఒక స్పోర్ట్ని అండ్ అలాగే హీరోయిన్కి ఒక ఇంకో ఆర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ హీరోయిన్ అసిన్ గారు సినిమాలో ఏంటంటే భరతనాట్యం నృత్యకారిణి, సో బాక్సర్, ఇంకా క్లాసికల్ డాన్సర్. సూపర్ కాంబినేషన్ కదా. ఎక్కడైనా బాక్సింగ్ అంటే ట్రైనింగ్లో హీరోనే చూపిస్తూ ఉంటారనమాట. అంటే సోలోగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకా తన్ని తన కోచ్ని ఇలాగ మొత్తం చూపిస్తూ ఉంటారనమాట. అయితే ఇందులో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో తన హీరో ఒక తల్లి కూడా పక్కనే ఉండి మొత్తం అంతా కూడా చూసుకుంటుంటుందన్నమాట. సో చిన్నప్పుడు చిన్నపిల్లలకి మొత్తం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని గనక నేర్పించాలి అంటే కనుక ఎక్కువగా వాళ్ళ మదరే పక్కన ఉండి అన్ని నేర్పిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే స్కూల్ నుంచి రావాలి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, ఇంకొక స్పోర్ట్ క్లాస్కో ట్యూషన్ క్లాస్కో ఇలాగ తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉండాలంటే మదరే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. దాన్ని ఇక్కడ సినిమాలో కూడా రవితేజ గారు పెద్ద అయినా సరే ఇక్కడ వాళ్ళ మదరే తీసుకెళ్ళి తీసుకురావడం అన్ని చూపిస్తూ ఉంటారనమాట. సో ఇంకా విజయ్ దేవరకొండ లైగర్లో కూడా మాస్ లుక్స్లో బాక్సింగ్కి చూపించారు. అది కూడా పూరి గారి డైరెక్షన్లో వచ్చిన మూవీయే. సో ఇలా మనకి ఆల్రెడీ ఉన్న వర్కే కాదు, మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో ఆ పని మాత్రమే కాదు, అడిషనల్గా ఒక స్పోర్ట్ కూడా ఉండాలి అని ఇలా మోటివేషనల్ మూవీస్ ద్వారా మన డైరెక్టర్స్ మన హీరోస్ అందరూ కూడా చూపించడం జరిగిందనమాట. కాబట్టి ఏంటి అంటే కనుక స్ట్రెస్ కోసం ఎక్కడో ఒకటికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్, కానీ అలా కొన్ని రోజులకు అలా కాకుండా ప్రతిరోజు కూడా కొంచెం మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, తర్వాత మనల్లో మన ఉన్న కొత్తదనాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ కానీ ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ చాలా మంచి ప్లే రోల్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడైతే అమ్మా నాన్న తమిళమ్మాయి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలలో టీటీడీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోలతో కలిసి మ్యూజియంలో విశేషాలను పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఈరోజు మంత్రులు పొంగూరు నారాయణ, ఎనిమిడి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పేమశాంతి చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారిని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ రోజుతో గడువు ముగియనుండగా మరో 2 రోజులు, ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో వచ్చే విద్యుత్ డిమాండ్పై అంచనా వేసేందుకు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు విజయవాడ ఈరోజు సమావేశం అయ్యారు. 2036-37 నాటికి అవసరమయ్యే విద్యుత్ ప్రణాళికను ఈ సందర్భంగా రూపొందిస్తారు. సరిపడా వనరుల లభ్యతపై ప్రత్యేక సమావేశాన్ని ఏపీ ట్రాన్స్కో నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి బీసీ భవన్లోని ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్, మెయిన్స్కు ఉచిత శిక్షణ 3వ బ్యాచ్ అందించేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 T20 సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 సిరీస్ కైవసం చేసుకుంది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 12 గంటల 9 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా బృందావనం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ పాటను పాడిన వారు ఎవరు అంటే కనుక శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్, అనంత్ శ్రీరామ్ లిరిక్స్లో. మరి ఈరోజు మీకు తెలుసాలో ఒక పెద్ద టాపిక్ అయితే చెప్పబోతున్నా అనమాట. ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి మీకు తెలుసా? ఎస్. అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక ఇండోనేషియా, ఏ లార్జ్ ఆర్కిపెలాగో కంట్రీ. ఇంతకీ ఏంటి ఆర్కిపెలాగో? ఆర్కిపెలాగో అంటే సముద్రంలో దీవుల సమూహం అని అర్థం అన్నమాట. అంటే మామూలుగా మనకి ఒక ఐలాండ్ అయితే కనబడుతుంది, కానీ ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, అలాగా రకరకాల కొన్ని కౌంట్లెస్ ఐలాండ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా మన చుట్టూరా కనబడుతూ ఉంటాయి. ఇంకా ఐలాండ్కి నుంచి ఐలాండ్కి మళ్ళీ వెళ్ళాలి అంటే వంతెనో లేకపోతే ఇంకా తర్వాత వేరే ఏమి ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఉండవన్నమాట. మళ్ళీ సముద్రంలోకి దిగి షిప్ వేసుకుని ఇంకొక ఐలాండ్కి వెళ్ళాల్సిందే. సో ఇది ఐలాండ్, అదే ఆర్కిపెలాగు అంటే. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపెలాగు అంటారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇండోనేషియాలో జావా అనే ప్రాంతంలో అగ్నిపర్వతాలు చాలానే ఉంటాయన్నమాట. అవి కూడా క్రియాశీలక అగ్నిపర్వతాలు, అంటే యాక్టివ్ వాల్కనోస్. ఎప్పుడు లావా వస్తుందో, ఎప్పుడు పొగ వస్తుందో, ఎప్పుడు దుమ్ము వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. కొన్ని ఊళ్ళను సైతం ఆ దుమ్ము ధూళి పొగ కొన్ని రోజుల పాటు కప్పేస్తూ ఉంటాయి. ఇదే ఆర్కిపెలాగో తయారవడానికి కూడా కారణం. మరి ఇలా ఆర్కిపెలాగో వల్ల ఐలాండ్ అనేది ఎలా తయారవుతుంది మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. మరి వింటూ ఆనందిస్తున్న వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలు. మరి 12:16 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఆర్కిపెలాగో ఎలా తయారవుతుందో మీకు తెలుసా అని చెప్పి కొంచెం ఆపే కదా. ఏంటి అంటే, సముద్రం మధ్యలో ఉండే ఎత్తైన అగ్నిపర్వతాలు విస్ఫోటనమైనప్పుడు, అదేనండి పేలినప్పుడు, అగ్నిపర్వతాల నుంచి ఒక లావా లాంటి హాట్ లిక్విడ్ అనేది వస్తుంది కదా. సో ఈ లావా సముద్రంలో కలిసిపోయి భూమి లేయర్స్ లేయర్స్గా తయారవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మామూలుగా లావా అనేది మాల్టన్ లిక్విడ్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అదేంటంటే, ఆ లావా కొంచెం చల్లబడిపోతే మళ్ళీ అది భూమిలాగా గట్టిపడిపోతుందన్నమాట. సో అలాగా వెంటనే చల్లబడాలి అంటే అది సముద్రంలో కలవాలి. అలా సముద్రంలో కలిసి కలిసి ఈ లావా అనేది ఒక ఐలాండ్ అనేది తయారైంది. మరి ఇది ఎప్పుడు జరిగిందంటారా, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఇప్పటికీ కూడా కొన్ని అగ్నిపర్వతాలు, వాల్కనోస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికీ లావాని చిందుతూనే ఉంటాయన్నమాట. ఆ చిందిన లావా అనేది సముద్రంలో కలిస్తే అక్కడ చుట్టూరా ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా అలా ఒక ఐలాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే జావా ప్రాంతంలో చాలా వాల్కనోస్ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయన్నమాట. వాల్కనోస్ ఉంటే దాదాపుగా దాని పక్కన ఐలాండ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అసలు సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు అక్కడక్కడ ఉన్నాయి అంటే, వాటికి ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. ఏంటి అంటే, ఎత్తైన కొండలు. సముద్ర మధ్యలో ఎత్తైన కొండలు ఉన్నాయంటే ఆ కొండల మధ్య లోయ కానీ, ఇంకా తర్వాత కొండలపైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అది ఒక రకంగా ఐలాండే కదా. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల సముద్రం అనేది పక్కకి జరిగిపోతున్నట్టుగా మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది, ఆ ప్రాంతంలో భూమి ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఇంకా సముద్రం అనేది పక్కకి జరుగుతూ ఉండడం, ఇలాగా కొంచెం జియోలాజికల్ ఫార్మేషన్ వల్ల కూడా ఐలాండ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇంకా రెండవ కారణంకి వస్తే గనక, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు వాల్కనోస్ నుంచి ఏదైతే మంచి హాట్ లావా అనేది పైకి చిమ్ముతూ ఉంటుందో, ఆ హాట్ లావా అనేది సముద్రంలో కలిసినప్పుడు ఐలాండ్ అనేది తయారవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఐలాండ్స్ అనేవి రెండు రకాల కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంతేందుకు మన భారతదేశానికి అటు బంగాళాఖాతంలోనూ ఇటు అరేబియా సముద్రంలోనూ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సో అండమాన్ నికోబార్ కానీ, ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ. మరి ఎప్పుడైనా విన్నారా వీటి దగ్గర కూడా వాల్కనోస్ ఉన్నాయని? ఎస్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో వాల్కనోస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి క్రియాశీలకం, యాక్టివ్ వాల్కనోస్ అయితే కాదు. అంటే యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద సెన్స్, ముఖ్యంగా వీటి నుంచి లావా వస్తూ ఉండం. అయితే ఇప్పుడు లావా రాకపోతే దాన్ని ఇన్యాక్టివ్ వాల్కనోస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అదే మొత్తం లావా

అంతా బయటికి కక్కేసి ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అటువంటి వాల్కనోస్ అనేవి మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చాలానే ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. అయితే లక్షద్వీప్ సంగతికి వస్తే గనక ఈ లక్షద్వీప్లో అటువంటి వాల్కనోస్ ఏమీ లేవు. ఇదంతా కూడా చెప్పాలి అంటే ఒక కోరల్ రీఫ్స్, సో పగడపు దిబ్బలు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ స్టార్ ఫిష్ లాంటి యానిమల్స్, ఇంకా సముద్రంలో జీవించే రకరకాల యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని చనిపోయిన తర్వాత వాటి డెడ్ బాడీస్ అనేవి బాగా కాల్షియంని రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అలాగా వాటి డెడ్ బాడీస్ నుంచి వచ్చే కాల్షియంతో తయారైన దీవుల్నే లక్షద్వీప్, వాటినే పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే మనం సంగతి ఇక్కడ మాట్లాడుకుంది ఏంటి అంటే గనక అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఎక్కడ ఉన్నారు ఈ అగ్నిపర్వతం పైన వినాయకుడు? ఎస్ చెప్తాను మరి ఆ విషయం ఏంటో. వింటూ ఆనందిస్తుండండి, ఇప్పుడైతే షార్ట్ బ్రేక్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ, అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల దేశం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
7: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
8: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:28 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరేమన్నా మీకు తెలుసాలు. మరి ఆర్కిపెలాగో గురించి, అలాగే వాల్కనోస్, అవి యాక్టివ్ వాల్కనో అయితే ఒక రకంగా, ఇనాక్టివ్ వాల్కనో అయితే ఇంకో రకంగా. అంటే యాక్టివ్ వాల్కనో అయితే లావాని విరజిమ్ముతూ ఉంటుంది, ఇనాక్టివ్ అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే విరజిమ్మి ఇప్పుడు అది సైలెంట్గా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకా అగ్నిపర్వతం పైన వినాయకుడు, ఇది కదా మన టాపిక్. మరి జావా చుట్టూరా చాలా అగ్నిపర్వతాలు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నాయి, అంటే ఇప్పటికీ కూడా లావాని చిమ్ముతూ ఉన్నాయన్నమాట. వీటి నుంచి ఎప్పుడు దుమ్ము ధూళి అమాంతం వస్తాయో ఎవరికీ కూడా తెలియదు. అందులో బ్రహ్మ అనే ఒక వాల్కనో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ అనే వాల్కనో ఉంది అంటే కనుక అక్కడ కూడా కొంత చరిత్ర మన దేశానికి సంబంధించి ఉంది. సో దాన్ని

ప్రస్తుతం ఏమంటున్నారంటే మౌంట్ బ్రోమో అని చెప్పేసి అక్కడ స్థానికులు పిలుస్తున్నారన్నమాట. సో టెంగర్ హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ మౌంట్ బ్రోమో పైకి ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారు. అదేంటి, ఒక వాల్కనో పైకి ప్రతిరోజు కూడా వెళ్ళి రావడమా, దేనికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా. మరి అక్కడే ఉందన్నమాట సంగతి. ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు అన్నా కదా, సో ఇక్కడ ఈ మౌంట్ బ్రోమో పైన వినాయకుడు ఉన్నాడు. ఆయనకి రోజు పూజలు చేసేందుకు పూలు పండ్లు ఇంకా బియ్యం సమర్పించేందుకు అక్కడ దగ్గరలోని ఈ టెంగర్ కమ్యూనిటీ ప్రజలు అనేవాళ్ళు ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారన్నమాట. మరి ఇంతకీ అక్కడ వినాయకుడు ఎందుకున్నాడు, అగ్నిపర్వతం పైన ఎందుకు ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి అయితే ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్

0: లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ది ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు

సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:47 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మీకు తెలుసలో పెద్ద టాపికే అన్నా కదా, ఏంటి అంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే గనక జావా, ఇండోనేషియాలోని ఒక ప్రాంతం అన్నమాట. సో ఈ జావాలోని ఆర్కిపెలాగోలో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో మౌంట్ బ్రోమో అనే ఒక వాల్కనో పైన వినాయకుడు ఉన్నాడు. మరి ఈ వినాయకుడు మౌంట్ బ్రోమో పైకి ఎప్పుడు ఎలా వచ్చారో మీకు తెలుసా? సో ఏంటంటే వాల్కనోకి చుట్టుపక్కల కూడా అక్కడ గ్రామాలు, ఆ గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ కూడా నివసిస్తూ ఉంటారన్నమాట. మొత్తం 35 వరకు ఇప్పటికీ కూడా యాక్టివ్ వాల్కనోస్ అనేవి జావా ప్రాంతంలో ఉన్నాయి. మరి ఏదైనా వాల్కనో పేలితే గనక వారి ఉనికికే కష్టం. అలాగా ఈ మౌంట్ బ్రోమో కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితం బాగా విస్ఫోటనం అవుతూ ఉండేదంట. అయితే 700 సంవత్సరాల క్రితం ఈ మౌంట్ బ్రోమో పైన వినాయకుడిని నెలకొల్పి ప్రతిరోజు కూడా పూజలు చేయడం ప్రారంభించారు అక్కటి ప్రజలందరూ కూడా. ఆ సాంప్రదాయం నేటికి కూడా కొనసాగుతూ ఉంది. మరి ఇంకా స్థానిక టెంగర్ కమ్యూనిటీ వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వాల్కనో పైకి వెళ్ళొస్తూ ఉంటారన్న కదా, దేనికి అంటే ఈ వినాయకుడిని పూజించడం కోసమే. మరి ఇప్పుడు పర్యాటకులు కూడా వెళ్తూ ఉన్నారు. సో వినాయకుడు వెనకాల వాల్క నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ ఎలా వస్తుందంటే వినాయకుడికి అక్కడ ధూపంలాగా వస్తూ ఉంటుందన్నమాట. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇప్పటి వరకు అంటే వినాయకుడిని నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాల్కనో ఎప్పుడు కూడా బరస్ట్ అవ్వలేదంట. అంటే విస్ఫోటనం అవ్వలేదు, అయిన సందర్భాలు కూడా లేవు. ఇంకా పక్కన వేరేవి అవుతూ ఉంటాయి, ఇంకా రీసెంట్గా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాని నుంచి లావా రావడం,

ఒక్కసారిగా పొగ రావడం, లేకపోతే మొత్తం వాల్కనీ అంతా బరస్ట్ అవ్వడం, ఇలాగా కొన్ని కొన్ని అవుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ మౌంట్ బ్రోమా నుంచి అటువంటి దాఖలాలు ఏమీ లేవని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు కూడా ఈ జావాకి వచ్చినప్పుడు వాల్కనోస్ చూడాలనుకుంటే ముఖ్యంగా ఈ మౌంట్ బ్రోమోకి విచ్చేసి అక్కడ ఈ వినాయకుడిని దర్శించి, ఇంకా వినాయకుడికి అక్కడ పూలు పండ్లు బియ్యం లాంటివి కూడా సమర్పించి వెళ్తూ ఉంటారు. అది అగ్నిపర్వతం పైన వినాయకుడు. ఈరోజు మీకు తెలుసు. హలో, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. అగ్నిపర్వతం చూడాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తేనే ఎంత టెంపరేచరో తెలుసా? అసలు అంత దాకా ఎందుకు ఊహించుకోవడం? మనకి సమ్మర్ వస్తే చాలు, రోడ్డు పైన నుంచోవాలంటేనే గగనంగా ఉంటుంది. ఎందుకంటే 42-43 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితేనే మనం ఉండలేం. అటువంటిది ఒక వాల్కనో పక్కన లావా అని మనం చూడాలి అంటే అది ఇంకా ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుందో తెలుసా? ఎస్, మరి నిజంగా ఆ వాల్కనో గనక నిజంగా చూడాలి, ఒక యాక్టివ్ వాల్కనో నుంచి పొగ రావడం లావా రావడం చూడాలి అంటే కనుక ఈ జావా ప్రాంతంకి ఎక్కువగా పర్యాటకులు వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి అన్ని వాల్కనోస్ని కూడా మనం నమ్మలేం, ఎందుకంటే ఎప్పుడు అవి బరస్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడు సైలెంట్గా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ మౌంట్ బ్రోమోకి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారన్నమాట, ఎందుకంటే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, అందుకనే వాల్కనో అనేది పేలదు అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారంట. అది ఇక్కడ ఉన్న విషయం. మరి అయితే మీకు తెలుసాలో, ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య, జై చిరంజీవ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను జనాభా ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వ అంశంపై ఆమె ప్రసంగించారు. కాకినాడ జగంపేటలో ఈ నెల 18వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ మేళా జరుగుతుందని తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సహా మొత్తం 2,050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రిస్క్రిప్షన్ ఆడిట్ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. 1 గంట 7 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. దేశ స్వాతంత్ర్యం కోసం కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి కేవలం దేశ సేవ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది. ఇంకా అలాగే కొంతమంది దారి వేరైనా దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వారు ఎంతోమంది కూడా ఉన్నారన్నమాట. సో ఏంటంటే దారి వేరైనా ఇన్ ద సెన్స్, ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల్లో మనకి కనిపించేది ప్రొటెస్ట్. సో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇది మా భూమి మా నేలను మేము పరిపాలించుకుంటామని చెప్పి. సో ఈ విధంగా మా నేలను పరిపాలించుకుంటాం మేము, దానికి తగ్గట్టుగా స్వాతంత్రానికి సంబంధించిన స్లోగన్స్ కానీ దానికి సంబంధించిన నిరసనలు కానీ చేయడం, ఇంకా వాళ్ళ జీవితాలను వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా త్యాగం చేసి మొత్తం జీవితం మొత్తాన్ని కూడా దేశానికి అర్పితం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ధైర్య సాహసాలు మనందరికీ తెలిసినవే. అయితే అలా కాకుండా గ్రౌండ్ వర్క్ చేసిన స్వాతంత్ర సమరయోధులు కూడా ఎంతోమంది ఉన్నారన్నమాట. వారిలో ఒకరు దాదాభాయ్ నవరోజీ. ఆయన తన జీవితంలో ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా భారత స్వాతంత్ర ముఖ్య ఇంపార్టెన్స్ని తెలిపి విదేశీయులు సైతం భారత స్వాతంత్రానికి తమ అంగీకారం తెలిపేలాగా కృషి చేశారన్నమాట. 1825 సెప్టెంబర్ 4వ తేదీన నౌసరాయ్ ముంబైలో జన్మించారు దాదాభాయ్ నవరోజీ. సో నవరోజీ గారు ఇక్కడ విదేశీయుల తరహాలో వారి స్థాయికి ఎదురు వెళ్ళి మరీ స్వాతంత్రానికి, భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ అందించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ముఖ్యంగా వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు మిగిలిన దేశాలన్నింటికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నామని, ఇంకా టెక్నాలజీ నేర్పిస్తున్నాం

అని చెప్పేసి అప్పట్లో చెప్తూ ఉండేవారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి. కానీ అలా కాదు, మా దగ్గర కూడా విజ్ఞానం ఉంది, మా దగ్గర కూడా ఎంతో ఫిలాసఫీ ఉంది, ఇంకా ఎన్నో తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి ఆయన తన పత్రిక ద్వారా, తన వ్యాసాల ద్వారా, ఇంకా చెప్పాలంటే వారి ముందుకు వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చుని మాట్లాడేంత ధైర్యం కలిగిన వారు దాదాభాయ్ నవరోజీ. మరి దాదాభాయ్ నవరోజీ గారు ఇంకా ఏమేం స్థాపించారు, ఇంకా బ్రిటిష్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎలా పోరాడారు, ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా ఈరోజు మనం ధీరాలు తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:16 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆయన భారతదేశంలో ముందుగా ప్రారంభించింది ఏంటి అంటే వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక. సో ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక స్థాపించి భారతీయుల వాణిని అటు బ్రిటిషర్స్ వాళ్ళు చదివేలాగా, ఇటు మన దేశానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు తమ దేశభక్తిని పెంచుకునేలాగా వ్యాసాలు ప్రదర్శేవారన్నమాట నవరోజీ గారు ఇందులో. సో గుజరాత్లోని బరోడా సంస్థానంలో ఆయన ఉన్నత పదవిని అలంకరించారు. ఆ తర్వాత బ్రిటన్కి వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్లో ఫిన్స్బరీ అనే సెంట్రల్ ఈ ఒక ప్రావిన్స్ నుంచి ఆయన ఎంపీగా అక్కడ ఎన్నికయ్యారనమాట. సో భారతదేశాన్ని భారతీయులను చిన్న చూపు చూసే బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ పక్కనే కూర్చుని ఎంపీ స్థానంలో అక్కడ ప్రసంగిస్తూ ఉండేవారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా భారతదేశం పట్ల ఏం చేస్తున్నారు, ఎంత సంపదను భారతదేశంలోని ఎంత సంపదను వాళ్ళు ఎలాగా దోచుకు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి జంకు లేకుండా బ్రిటిష్ పార్లమెంట్లోనే నోరు విప్పి మాట్లాడేవారన్నమాట. సో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఆ విధంగా తన పుస్తకాలతో వ్యాసాలతో ప్రసంగాలతో ఎదుర్కొనేవారు. ముఖ్యంగా డ్రైన్ థియరీని కూడా వివరించారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో కరువు అని చెప్పేసి భారతదేశంలోని చాలామందిని వాళ్ళ ఆర్మీలోకి తీసుకోవడం, ఇంకా చదువు కోసమని ఇంగ్లాండ్కి పంపించడం, ఇలాగా చేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా భారతదేశంలోని వాళ్ళు బ్రిటన్నే నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనకి ఒక తెలివితేటలు ఉన్నాయి, మనకంటూ ఒక భూమి ఉంది అని చెప్పేసి ఆయన ఇటు ఇండియన్స్ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ద్వారా భారతదేశంలో అని చెప్పేసి వాళ్ళని కూడా అపోజ్ చేస్తూ ఉండేవారన్నమాట. ఇంకా నవరోజీ గారు ముఖ్యంగా ఏంటి అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన బిరుదును పొందారు. ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఎస్, ఆ పోరాటానికి చెప్పాలంటే ఎందుకు చేస్తున్నాం ఈ పోరాటం అని చెప్పి దానికి ఒక కాజ్ అయితే ఉండాలి కదా. సో ఆ కాజ్ని ఆయన నొక్కి చెప్పారనమాట. ఏంటంటే మన దేశంలోని సంపదని దోచుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, మనం మన కాళ్ళపైన నిలబడాలి అని చెప్పేసి వారికి ఎదురు వెళ్ళి వారి పక్కనే కూర్చుని వారితో ప్రసంగాలు ఇంకా తన ఉపన్యాసాలు ధైర్యంగా ఇస్తుండేవారనమాట నవరోజీ. సో ఇంకా అలాగే లండన్ ఇండియన్ సొసైటీ అని స్థాపించి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు రాసే వ్యాసాలకి ఆయన ప్రతి వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే 1901లో ఆయన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఎంతో మందిని ముందుకు నడిపించిందని చెప్పుకోవచ్చు. సో స్వాతంత్రానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయాలి, ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఇంకా ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన తన వ్యాసాల ద్వారా అందరికీ తెలియజేసి స్వాతంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మనం సాధించే వరకు అస్సలు ఆగకూడదు అని చెప్పేసి నిరూపించారు దాదాభాయ్ నవరోజీ.

0: సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి కొన్ని విషయాలు అయితే ధీరాలో తెలుసుకున్నాయి కదా. ఇంకా సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక వివరాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం RDSS కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటివరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర, పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
2: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసేటువంటి విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ
1: రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన RSR నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, DSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, NMD ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపును తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా

0: భారత్ పైరిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్ శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్ ఆర్మర్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్, డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ధన్ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ
1: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పాదకం పెంచేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగింది.
0: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: అరేరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
6: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
5: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:38 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి ఈరోజు కూడా ధీరాలో ఒక మంచి న్యూట్రిషనల్ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నమాట. మన న్యూట్రిషన్ అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఈ కరోనా కాలం తరువాత ఏంటంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెరగాలంటే కావాల్సింది విటమిన్ సి. వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ జ్వరాలను ఎదిరించి నిలబడాలన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మాత్రమే కాదు, అసలు లోపల క్యాన్సర్ సెల్స్ అనేవి మనిషికి తెలియకుండా వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. ఇంకా తెలిసేది ఎప్పుడు అంటే గనక ఒక స్టేజ్లో అని చెప్పేసి చెప్తుంటారు కదా, సో అటువంటి స్టేజ్లో క్యాన్సర్ ఉందని చెప్పి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాడీలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ టెస్టింగ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది క్యాన్సర్ ఉందని. మరి ఈ విధంగా క్యాన్సర్ని అసలు ముందుగానే గుర్తించాలి అంటే ఎలాగా, ఏంటంటే అందుకనే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో అలాగా ఇంకా ఏంటంటే మరి ఒక్కసారి నీరసం వస్తేనే అన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి కంపల్సరీగా రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ఉత్తమం. సో ఇంకా వాటికంటే ముందుగా మనం ఎప్పుడూ మాట్లాడుకునే మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇప్పుడు దాని గురించి అన్నమాట ఏంటంటే ఇటువంటి క్యాన్సర్ సెల్స్ తయారవ్వకుండా ఉండాలి అన్నా ఇంకా అలాగే మన శరీరంలో కొలాజన్ మంచిగా ఉత్పత్తి అవ్వాలన్నా నిగారింపు కావాలి అన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఎందుకు విటమిన్ సి అని చెప్పి ఇంతగా నొక్కి చెప్తున్నావు, విటమిన్ సికి సంబంధించిన సిట్రస్ ఫ్రూట్స్ మాకు తెలియదా అని చెప్పేసి అనుకుంటారేమో. ఎస్, మరి ఇన్ని ఉపయోగాలున్న విటమిన్ సి చాలా సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం వినాయక చవితి రోజునే కంపల్సరీగా వినాయకుడికి నైవేద్యం పెట్టి తీసుకునే సిట్రస్ ఫ్రూట్ అయితే ఒకటి ఉంది, ఏంటో తెలుసా, అది పోబిలో. ఏంటది పోబిలో? మన వినాయక చవితికి మనం పెట్టుకునే నైవేద్యానికి మళ్ళీ ఇంగ్లీష్ పేరు అవసరమా? ఎస్, ఏంటంటే పంపర పనసకాయ అని చెప్పేసి చెప్తుంటారు కదా, దాన్నే ఇంగ్లీష్లో పోమిలో అని చెప్పి అంటారనమాట. మరి ఈ పంపర పనసకాయ వినాయక చవితి రోజునే వింటాము, తర్వాత రోజున వినము, కనిపించదు, ఒకవేళ కనిపించినా ఎవరు కూడా పట్టించుకోరు, అదేదో మనది కాదులే అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా ఆ ఫ్రూట్ మన దగ్గరే పండుతుంది అనమాట ప్రపంచంలో. మరి ఏంటి ఈ పోమిలో, అదే పంపర పనసకాయ, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్, అది తింటే నిగారింపు మరి ఎవరికైనా కావాల్సింది, అందం కదా, మరి పైన అందం ఉంటే సరిపోతుందా, లోపల కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎస్, పైన అందాన్ని ఇస్తుంది లోపల ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పంపర పనసకాయ. అసలు ఏంటో ఈ సంగతి ఏంటో తెలుసుకుందాం ధీరాలో ఈరోజు. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. Yeah, love.

1:46 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో డార్లింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే పంపర పనసకాయ. వినాయక చవితి రోజున మాత్రమే వింటాం కదా, మరి ఇంతకీ ఏంటి ఈ పంపర పనసకాయ, దాని వెనకాల ఉన్న అసలు న్యూట్రిషన్ కానీ చరిత్ర కానీ. సో పంపర పనసకాయ కేవలం మన దేశంలోనే దొరుకుతుంది అన్న కదా. ఏంటంటే ఏషియన్ కాంటినెంట్లోని మన దేశంలో, ఆ తర్వాత థాయిలాండ్, వియత్నాం, చైనా ఇటువంటి దేశాల్లో మాత్రమే పండుతుంది అన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పంపర పనసకాయ పొమిలోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లోనూ ఈ పంపర పనసకాయ పండదన్నమాట. ఇక్కడ నుంచి ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ హార్టికల్చర్ కానీ బాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా వస్తుంది, ఎంత చేసినా నాటు నాటే అని చెప్పేసి అంటారు కదా. అలాగా మన దేశానికి సంబంధించిన ఈ పొమిలో టేస్ట్ అనేది వాళ్ళ దేశానికి సంబంధించిన, ఒకవేళ హార్టికల్చర్తో అడ్వాన్స్మెంట్ చేపించి బ్రీడింగ్ చేపించి ఇంకా పుట్టించినా కూడా ఆ టేస్ట్కి సరిపోదంట. అందుకనే ఇక్కడ నుంచే ముఖ్యంగా థాయిలాండ్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటుంది. మన దేశంలో కూడా పండిస్తూ ఉంటారు కానీ మనకి తెలియదు కదా ఎక్కువగా. సో అదనమాట సంగతి. అయితే ఈ పండు ఎలా ఉంటుంది అందరూ చూసే ఉంటారు. నారింజ షేప్లో ఉంటుంది కానీ నారింజ అంత సైజులో ఉండదు, ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. లోపల పల్పు కూడా చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట, టమాటా రంగులో ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకుడికి నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్తారు. వినాయకుడు కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ ఫ్రూట్ని తన నైవేద్యంగా ఎంచుకున్నారు. మరి ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందన్న కదా, ఇంతకీ ఎంత అది ఉంటుందో తెలుసా? సో ప్రతి ఒక్క మనిషి శరీరానికి ఇంత విటమిన్ సి అనేది ప్రతిరోజు కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా, ఇంత కావాలనే ఒక వాల్యూ. ఆ వాల్యూకి 400% అంటే 400 రెట్లు అధికంగా ఉంటుంది ఈ పంపర పనసకాయలో విటమిన్ సి అనేది. మరి ఈ వినాయక చవితి రోజున ఒక్కసారి ఈ పంపర పనసకాయని తిన్నా ఈ వర్షాకాలానికి కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ని మనం అందుకోగలుగుతామన్నమాట. అండ్ అలాగే ఇందులో ఇన్ని పోషకాలు విలువలు ఉన్నాయి కాబట్టి మన పెద్దలు తినమంటే ఎవరు తింటారులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారని, ఇది తినాలి, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, ముఖ్యంగా వినాయక చవితి రోజున తినాలి అని చెప్పేసి ఒక నియమాన్ని మనకి పెట్టారనమాట. అందుకని కనీసం ఆ నియమాన్ని అయినా పాటిస్తాం కదా. సో నచ్చిన వాళ్ళు ఏంటంటే అది పంపర పంచకాయ ఆ రోజున తిన్నాం కదా వినాయక చవితి రోజున, మళ్ళీ ఇంకోసారి తీసుకుని కొనుక్కుందా తిందామా అని చెప్పి ఇంకో ఆలోచన వస్తుందన్నమాట. అసలు అది తెలియకపోతే ఆ ఆలోచనే రాదు కదా, అది ఇక్కడ విషయం. సో ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే దాని తర్వాత వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మంచి క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే వెయిట్ లాస్ కావాలి అని అనుకునే వారికి, మాకు ఇమ్యూనిటీ కావాలి అని అనుకునే వారికి ఈ పొమిలో పంపర పనసకాయని తమ డైట్లో భాగం చేసుకోవచ్చు. వర్షాకాలంలోనే వస్తుంది కదా, కొన్ని నెలలు తింటే సరిపోతుంది. మరి అయితే అందానికి ఆరోగ్యానికి కూడా ఈ పంపర పనసకాయ చాలా ఉపయోగపడుతుంది కదా. ఇంతకీ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

1:56 దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుదార్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. నిజంగా అందం అనేది ఎలా వస్తుంది, దాని గురించి మాట్లాడుకుందామన్నా కదా. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఫ్రీ రాడికల్స్ అనేవి మన దేహంలో మనకి తెలియకుండా ఫ్రీగా అవి పెరిగిపోతూ ఉంటాయి. వాటిని గురించి మనం పట్టించుకోకపోతే అవే క్యాన్సర్ సెల్స్కి కూడా కొన్ని సందర్భాల్లో దారితీస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మూలాన్ని తొలగించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మామూలుగా ఎక్కడైనా ఒక కారణాన్ని పట్టుకోవాలంటే మూలాన్ని పట్టుకోవాలి. సో ఆ విధంగా ఈ ఫ్రీ రాడికల్స్ని తొలగి గనక ముందు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అలా ఉంటే మానసిక ఆనందం, మానసిక ఆరోగ్యం కూడా దానికి జత అయితే అప్పుడు అందం అనేది దాని అంతటా అదే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అన్నమాట. సో పంపర పనసకాయ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలానే ఉంటాయన్నమాట. అందులో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే నారింజనిన్ ఇంకా నారింజిన్. ఇవన్నీ ఈ రెండు పదాలు వింటే నారింజ అనే పదం కొత్తగా గుర్తొస్తుంది కదా. సో నారింజలో కూడా విటమిన్ సి ఉంటుంది, అదే పంపర పనసకాయలో కూడా ఉంటుంది, చూడటానికి అలాగే ఉంటుంది. ఇలాగా క్రోనాలజీ అంటే ఒక భాషకి సంబంధించి అలాగే నేచర్కి సంబంధించి ఎన్నో రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అంటారే, అది ఇదేనేమో. ఇంకా అలాగే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇక్కడ పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఈ పంపర పనసకాయ పండును తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మరో పెద్ద ఉపయోగం ఏమిటి అంటే ఏజింగ్ కారకాలైన గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ని ఈ పంపర పనసకాయ తినడం వల్ల మనం తగ్గించుకోగలుగుతామన్నమాట. సో ఇటువంటి ఏజింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గితే గనక ఎప్పుడు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు. మరి అదే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో అదనమాట సంగతి, పంపర పనసకాయ ముఖ్యంగా వినాయక చవితి రోజున ఈ రోజు తినాలి అని చెప్పేసి చాలా మంది ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక సాంప్రదాయంగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలాగా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిందనమాట. నిజంగా ఇటువంటివి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ చెప్పాలంటే మామిడాకులు కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇప్పుడు వెతకడం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మామిడి చెట్లు అంతగా కనిపించట్లేదు. ఏంటంటే ఇష్ట రాజ్యంగా పెరుగుతుంది, ఇంకా అది పండ్లు ఇచ్చేది కేవలం సమ్మర్లోనే కదా అడ్డొస్తుంది అని చెప్పేసి కొట్టేస్తూ ఉన్నారన్నమాట. అలా కాకుండా ఇలాగా వెరైటీ ఫ్రూట్స్ కానీ వెరైటీ ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు చెప్తూనే ఉంటాం. ఏంటంటే అవి మన ఇంట్లో పెంచుకుంటే కనుక ఏ వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉందంట, వాళ్ళ ఇంట్లో స్పెషల్గా పెరిగే ఆ ఫ్రూట్స్ ఉన్నాయంట, ఇంకెక్కడ దొరకవు అంట అని చెప్పేసి చెప్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా చెప్పుకుంటుంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చేస్తారనమాట. ఏంటంటే అదే వాళ్ళ ఇంట్లో అక్కడ ఆ చెట్టు ఉంది కదా, వెలగ చెట్టు, ఆ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి పేరు కూడా పెట్టేస్తూ ఉంటారన్నమాట. సో ఇటువంటివి ఏమైనా ఉంటే గనక కొంచెం ప్లేస్ ఉంటే వాటిని మన ఇళ్లల్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. మరి ఇంకా ఇది ఈరోజు ధీరాలో సంగతులు. మరి ఇంకా సమయం చూస్తే

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
7: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

2:18 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సందడే సందడిలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాట అభిలాష మూవీ నుంచి ఇప్పుడు వినండి.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం సందడే సందడిలో. మరి ఇంకా సందడే సందడిలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్నకు మీరందరూ రెడీగా ఉన్నారా? మరి రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం? 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేయడానికి, అంతే ఎంటర్ కొట్టడానికి రెడీగా ఉండండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కనుక, కరిమింగిన పండు, అదే మధ్యలో ఒకటి నేను మింగేశానేమో పదం అనుకుంటున్నారు, నేనైతే ఏం మింగలేదు, ఆన్సర్ని దాచాను అన్నమాట, అంతే. కరి మింగిన పండు, మరి కరి ఏం మింగిన పండు తెలిస్తే కనుక 8662484

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

2:38 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనము నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే కర్రీ మింగిన పండు. ఇక్కడ నేనైతే ఏ పదము మింగలేదు, కర్రీ అయితే మింగింది. మరి ఆన్సర్ని దాచాలన్నమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటో శ్రోతలు ఏమేమి పండ్లు పంపించారో చూద్దాం. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

జి రెడ్డన్న గారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడ్ నుండి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ బాగున్నారా అంటూ. ఆశా శ్రీనివాస గారు బెంగళూరు నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, ఐ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మా దగ్గర వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది, అంతా సందడిగా ఉంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మన వివిధ భారతిలో కూడా సందడి మొదలైపోయింది. ఇస్మాయిల్ గారు నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా నరేష్, రోజా, శిరీష కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి. ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా సుమనీ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్, మేడిపండు కాదు. రామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్ అయితే కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్కి, కానీ కరెక్ట్గా అయితే కాదు స్పెల్లింగ్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ అదే, ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళ పేరు అయితే మెసేజ్ చేయలేదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని మాయా మెసేజ్ చేశారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎర్రమిని సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న అర్థం కాలేదు అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అయ్యో, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరిమింగిన పండు, మరి ఏ పండును మింగింది, ఇది క్వశ్చన్ అనమాట. సో కరిమింగిన డాష్ పండు, ఈ బ్లాంక్ని మీరు నింపాలన్నమాట. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా.

అట్లాగా కరి మింగిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ పండు. పంబర్ పనస గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఉమ్మడ నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, ప్రథమస్తానరావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరేష్ గారు, రోజా గారు, శిరీష గారు, మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు, దానిమ్మ పండు కాదండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, కాదు. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చినమస్తానరావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు దామోద్ వెంకటాచారి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం కలిమి పండ పంపించింది ఆన్సర్. కలిమి పండు కొత్తగా వింటున్నానే, కాదు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ మెసేజ్ చేస్తున్నారు కుదుమూర్ నుంచి. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు దస్తగిరి సంధ్యా గారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వెలగపండు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరి మింగిన పండు అని చెప్పి అన్నా కదా, మరి కరి ఏనుగు ఏం మింగింది అంటే వెలగపండు. ఇంతకీ ఏనుగు ఆ వెలగపండుని మింగితే గనక మళ్ళీ బయటకు కూడా అలాగే వచ్చేస్తుందంట, లోపల గుజ్జంతా మాయమైపోతుందంట. మరి నిజంగా ఎలా తింటుందో, మరి ఆ తినడం ఎవరైనా చూశారో లేదో కదా.

మరి సందడి సందడిలో రెండవ ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటో తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662438814కి.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో 2:49 దాటి 21 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంతకీ అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏది? ఇంగ్లీష్ అయితే ఆన్సర్ కాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పాను స్వదేశీ భాష అని చెప్పి. సో చూద్దాము ఎవరెవరు మెసేజెస్ పంపించారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా గారు, రాంగ్ ఆన్సర్ అండి. పాలోజు గోపాల కృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ఆదిత్య గారు అంటూ. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి, ఫస్ట్ రెండు కాదు మూడో ఆన్సర్ కరెక్ట్. ఆ మూడిట్లో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? కరెక్ట్ ఆన్సర్, మూడో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. అయ్యో కాదు కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు మెసేజ్ చేశారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి.

కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధుచరణ్ మెసేజ్ చేశారు మారూరు నుంచి. ఫస్ట్ ఆన్సర్ కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, సిద్ధేశ్వరరావు కొండ నుండి పురుషోత్తమ్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ గారు మెసేజ్ చేశారు. సుమలత గారు ఇంగ్లీష్ కాదు కదా కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఒక పాట తర్వాత ఇంకెవరు పంపించారో చదివి వినిపించేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

2:56 దాటి 57 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటి? ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా. ఎవరు మెసేజెస్ పంపించారు అంటే, మధు ప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తాలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. మంజీరియాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షరకృప మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు కర్నూల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. కట్ల సతీష్ గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష మెసేజ్ చేశారు. కాదండి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ దేవి మెసేజ్ చేస్తున్నారు. గజ్వాల జోగులాంబ గద్వాల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు దేవి గారు. ఓకే, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణపతి నిమజ్జనం మాకు సందడే సందడి, ఇక్కడ సందడే సందడి అంటూ రామళ్ళకోట గ్రామం నుంచి దుబాయ్ వాషా గారు మెసేజ్ చేస్తున్నారు. అవునా, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. గడం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా మెస్సీ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడ నుంచి కాసిం ముత్తుజాబలి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి రామలింగా గారు మెసేజ్ చేస్తున్నారు దుమాయిగూడ హైదరాబాద్ నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వేటపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుండి పెద్ద నరసింహ పద్మాబాయి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, ఆల్రెడీ మెసేజ్ చదివాను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అవును, మాధవి గారు ఆంజనేయులు గారు పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు అరుణమోహన్ దివ్యాబాయి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం 3 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడిని కంటిన్యూ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ఓజోన్ పొర భూమికి రక్షణ కవచంలా ఉంటూ హానికరమైన అతినీలలో

గోవిందం కనకధారా స్తోత్రాలు నేటికి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలో 17-18 వార్డుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గంలో 2వ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎల్లుండి మొగల్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజ్ తెలిపారు. రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్1 నోటిఫికేషన్ పార్వతీపురం అన్యం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హోటళ్లు రెస్టారెంట్లు కేఫ్లలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. పోలవరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కెఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారికి డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత జట్టు పయనమైంది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఈ జట్టు ఈ నెల 18 నుంచి జరిగే ఆసియా క్రీడల్లో టైటిల్ను సాధించాలనే లక్ష్యంతో సన్నద్దమైంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

3:04 దాటి 17 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మరిప్పుడు సదరే సందడిలో 3వ ప్రశ్నకి వచ్చేస్తే గనక, సూర్యుడి అతినీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి అంటారు కదా, మరి ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. ఇంతకీ ఏమిటా పొర, మరి ఏంటో తెలిస్తే కనుక 8664881468682488814కి మీ మెసేజ్ పంపించేయచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరా ఉన్న ఒక పొర, మరి ఆ పొర ఏమిటో తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అరేరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు.

0: బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

3:14 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరే ఒక లేయర్ పొర అయితే ఉందన్నమాట. ఇంతకీ ఏమిటా పొర చూద్దాం.

ఎడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేస్తున్నారు, హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి కౌస్తుభా గారు, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నైలేరుంది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టీ నరసాపురం నుండి, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి భీమేశ్వరరావు గారు విష్ణుప్రియ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మహాలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ రెడ్డి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు రమేష్ బాబు సుమలత, కరెక్ట్ ఆన్సర్. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు షబానా గారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఉయ్యూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మురారి మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నుండి, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మూసాపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ నరేష్ గారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు వాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే ఇంకా తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మేజర్ మూవీ నుంచి.

3:18 దాటి 6 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సందడే సందడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు భూమి చుట్టూ ఒక లేయర్ అయితే ఉంటుందన్న కదా, మరి ఇంతకీ ఏమిటా లేయర్? ఇంకొంతమంది మెసేజెస్ అయితే పంపించారు, మరి ఎవరెవరు పంపించారో చూద్దాం. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. శీలవారణము. మరి పంపించిన ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్కి అది పూర్తి తెలుగులోనా? అయినా పూర్తి తెలుగులో, తెలుగులో కూడా దాన్ని అలాగే పిలుస్తారు, ఇంగ్లీష్లో ఉన్న పేరుతోనే పిలుస్తారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచార్య గారు మెసేజ్ చేశారు. మరి పంపించిన ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా అల్ట్రావైలెట్ కిరణాల నుంచి భూమిని కాపాడేది. కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మెసేజ్ చేశారు. మారూర్ నుంచి లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి, కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతిజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి నుంచి, సారీ, రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు, బందరుపల్లి, నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్, రోజా, శిరీష మెసేజ్ చేశారు, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వి. కోటేశ్వరరావు గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, అల్ట్రావైలెట్ రేస్ నుంచి భూమిని కాపాడుతుంది ఒక పొర, అది భూమి చుట్టూరే ఉంటుంది. ఆన్సర్ యూవీ రేస్ అయితే కాదు, ఆ యూవీ రేస్ నుంచే కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. మురహరి గారు, యశోద జానకిరాజు, నిజామాబాద్, వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా నుంచి దేవి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్యా గారు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కృష్ణ సంతోష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా గద్వాల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు పెద్ద నరసింహ, పద్మాబాయి గారు, ఇంకా శ్రీవాణి, జగదీష్, శివరాణి కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్, ఓజోన్ లేయర్. ఇంకా మెసేజెస్ అయితే, సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. సూర్యుడి నుంచి చాలా కిరణాలు అయితే వస్తాయన్నమాట, అందులో అల్ట్రావైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు కూడా ఆ కిరణాలన్నింటిలో ఒక రకం. ఇవి డైరెక్ట్గా పడితే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ అనేవి వస్తాయన్నమాట. సో అటువంటివి ఏమీ రాకుండా భూమి చుట్టూరా ఓజోన్

పొర అయితే ఉంది, అది క్షీణిస్తుంది. ఎందుకు అంటే పొల్యూషన్ వల్ల. ఆ పొల్యూషన్ ఎక్కడి నుంచి? మన ఇళ్లలో నుంచేనంట. అవును, మన ఇళ్లలో వాడే ఎయిర్ కండిషనర్ కానీ రెఫ్రిజిరేటర్ కానీ వీటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వస్తాయన్నమాట. వీటిని సిఎఫ్సీస్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో ఈ సిఎఫ్సీస్ అనేవి మన ఇంట్లో నుంచి అలా గాల్లోకి, గాల్లో నుంచి ఎక్కడో స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే మనకి కొంచెం పైన బాగా హెలికాప్టర్ కాదుగలండి, ఏరోప్లేన్ ప్రయాణిస్తుందో ఆ ప్రాంతంలో ఈ స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది, అది క్షీణిస్తుంది. సో మరి అది క్షీణించకుండా ఉండాలి అంటే మనం ఈ రెఫ్రిజిరేటర్ వాడకాన్ని తగ్గించాలి. ఇంకా రెండవది ఏంటంటే ఎయిర్ కండిషనర్ వాడకాన్ని కూడా తగ్గించాలి. సో తగ్గించాలంటే ఏసీ వేసుకోకుండా పడుకోమంటావా ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమో, వర్క్ చేసుకోమంటావా అని చెప్పి అడుగుతారు. ఎస్, అవును, మరి కట్టేసి వర్క్ చేసుకోవాలి అని చెప్పి చెప్పట్లేదు, కానీ కొంచెం తగ్గించాలి. తగ్గించాలి ఇన్ ద సెన్స్ కూలింగ్లో కాదు, అంటే దానికి మినిమం టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ ఉంటుంది కదా. సో కొన్నిటికి అంటే మినిమం 16-18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం చూస్తే కనుక 22-24 అలా ఉంటుంది. సో అలాగా 22-24 అరౌండ్ అలా టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే బయట ఎలాగో 32-34 అంటూ ఉంటుంది, ఇంకా సమ్మర్ అయితే చెప్పక్కర్లా. కాబట్టి 10 డిగ్రీల సెల్సియస్ అనేది మన ఇంట్లో వర్క్ ప్లేస్లో తగ్గిపోతుంది, కాబట్టి 22-21 డిగ్రీ సెంటిగ్రేడ్కి మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే తగ్గించి మరీ 16-18లో పెడుతూ ఉంటే కనుక మన ఏసీ వాడకం వల్ల మన ఇల్లు చల్లబడుతుందేమో, కానీ మన ప్లానెట్ మాత్రం వేడెక్కిపోతుంది మరి. సో అందుకని ఈ ఓజోన్ పొర ఎంత ఇంపార్టెంట్, ఇంకా పొల్యూషన్ని ఏ విధంగా తగ్గించాలి, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ ఓజోన్ పొరకి సంబంధించిన ఒక డేని అయితే అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. అందుకనే ఓజోన్ పొర గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం మరి. మరి ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడట్లేదు. మరి కారణం ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి చాలా వార్తల్లో వింటూనే ఉన్నాం. అది కూడా కారణం ఏంటంటే మన ఇంట్లో నుంచి, ఇంకా ఫ్యాక్టరీస్ ముఖ్యంగా, తర్వాత వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్లే. కాబట్టి ఇంత పొల్యూషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనం ఎంతవరకు న్యాచురల్గా ఉండగలమో అంత న్యాచురల్గా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా న్యాచురల్గా ఉంటే మనకి ఆరోగ్యమే, పర్యావరణానికి కూడా ఆరోగ్యమే. సో ఇంకా సందడేలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాటలు వినాలంటే కావాల్సింది ఏంటి? పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాతకాలంలోనే ఇష్టమైన పాటలు వినాలి అంటే కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసే HA66 24888 1484 268 6684 8684కి మెసేజ్ చేసేయండి మరి.

దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుడ జే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే గనక పాతకాలంలో ఎక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాల్సింది టెలిఫోన్. మరి ఇష్టమైన పాటలు వినాలంటే కావాల్సింది ఏంటో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రెడ్డన గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు. మరీ పాతకాలంలో అప్పుడు టీవీ ఇంకా రాలేదు కదా, సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చేతిరియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచార్య గారు వరలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుండి మెసేజ్ చేశారు, అవునా, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుండి మహాలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా బాణముక్కల నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జనయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ అర్థమైంది, మరి సెకండ్ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లబ్బ గారు మెసేజ్ చేస్తున్నారు, జయమ్మ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా గారు నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ గణేష్ నగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, అవునా. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీరడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాధ జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు ఒడిషా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాస్ గారు, సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరిన్ని మెసేజెస్ చదివే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

3:39 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాతకాలంలో దూరంగా ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడాలి అంటే కావాల్సింది టెలిఫోన్. మరి నచ్చిన పాటలను వినాలి అంటే కావాల్సింది ఏమిటి? గద్వాల జిల్లా నుండి దేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు, వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, చిత్రియాల నల్గొండ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి, తిప్పర్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా నుంచి. చిలకమర్రి ఉపేంద్రచారి గారు, బ్రహ్మచారి గారు, అంజయ్యచారి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, అవును. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు మెసేజ్ చేస్తున్నారు, కైలాష్ మనోజ్ సాగానా. నాకైతే అర్థం కాలేదు మరి పంపించిన మెసేజ్. ఎస్ఏ జిఏ దానికి ఏమైనా ఫుల్ ఫామ్ అయ్యా. నెక్స్ట్ ఇంకా గెడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. భానుముఖల నుండి రెహమాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, పెద్ద నరసింహ పద్మాబాయి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గ్రామ్ ఫోన్, టేప్ రికార్డ్, ఇంకా అందరికీ మెచ్చేది నచ్చేది మన రేడియో. సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న,

భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయండి 8662 4111 4కి.

3:44 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. సందనే సందడిలో మరి అడిగిన ప్రశ్న, భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించారు? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. రాజల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. ముజాపేట గ్రామం నుంచి నరేష్ శిరీష రోజా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అయ్యో కాదు, కృష్ణుడు ఉంది అటు ఉత్తరప్రదేశ్ బృందావన్ దగ్గర. మరి కృష్ణ నది ఇక్కడ కదా. వెంకటేష్ గారు మెసేజ్ చేస్తున్నారు నందిపేట నుండి. వన్సార్ మెసేజ్ చేశారా? మరి నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు మెసేజ్ చేశారు. తెలియపోతే ఎట్లాగా, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి కాదనుకుంటా, ఆన్సర్ అయితే నా దగ్గర ఉంది. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు ఋత్విక్ శ్రీ వైష్ణవ్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసన్న శివగంగా గారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, అంజయ్యచారి గారు, బ్రహ్మచారి గారు, కరెక్ట్ ఆన్సర్. బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. టైలర్ రమేష్ గారు, వెంకట దళపతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్.

3:52 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. శృతి లయలు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి పాడిన వారు ఎవరు అంటే వాణి జయరామ్ గారు. ఈ పాట నారాయణ తీర్థ తరంగం నుంచి తీసుకున్నారనమాట. పాడిన వారైతే వాణి జయరామ్ గారు, శృతి లయలు మూవీ నుంచి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. శ్రీకృష్ణుడు కాళీయమర్దనాన్ని ప్రదర్శించారు కదా, మరి ఇంతకీ ఎక్కడ ప్రదర్శించారు, ఇది క్వశ్చన్.

జి రెడ్డన్న గారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శబానా గారు, పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు, ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి గ్రామం పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు, వడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లలిత గారు, పద్మ గారు, కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మొరారి మహేష్ గారు, బేదంచెర్ల గౌరీపేట నుండి, నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముఖల నుండి సర్దార్ రెహమాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు, టీ నర్సాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. అవును, గద్వాల జిల్లా నుండి దేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేంద్రబాబు గారు, కృష్ణలంక విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు, మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు, పాండిచేరి నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుండి నాగర్ కర్నూల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. నేదునూరి కళ్యాణ్చారి గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, యశోద జానకిరాజు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, కుటుంబ సభ్యులు, సుభాషిణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మె నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అవును, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. గోవర్ధనరావు గారు, ఇంద్రాబాయి గారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భార్గవి గారు తాడిపత్రి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నెల్లూరు జిల్లా నుండి గడ్డ మంకయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు ఆన్సర్ పంపించారు కదా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నందిపేట నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, ఆన్సర్ వచ్చేసి యమునా నదిలో కాళింది అనే మడుగులో ఈ కాళీయ మర్దనాన్ని శ్రీకృష్ణుడు ప్రదర్శించారనమాట. సో ఇంకా ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకా మనీ మాట్లాడుకుందాం సంగతులు సందడి సందడిలో.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఈరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన పచ్చని భూగోళాన్ని తీర్చిదిద్దే దిశగా కృషి చేద్దామని

అందుకున్న ప్రథమ సంగీత కళాకారిణిగా చరిత్రకెక్కిన అమర గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమల రెండో రోజు పర్యటనలో తెలిపారు. తిరుమలలో ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు మృతి చెందితే వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా బీమా వర్తింపజేస్తామన్నారు. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ఢిల్లీలోని యశోభూమిలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దాఖలకు గడువును ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాత మధుర మీనాక్షి ఆలయంలో రేపు మహాకుంభాభిషేకం జరగనుంది. ప్రతి పుష్కరానికి ఒకసారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. గతంలో 2009లో ఈ కుంభాభిషేకం నిర్వహించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం రాయలసీమ ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

4 గంటల 4 నిమిషాలు దాటి 39 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య.

భావయామి అంటూ అన్నమాచార్య సంకీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో విన్నారు కదా. మరి ప్రతి తెలుగు లోగిళ్లలో మామూలుగా పొద్దున అయ్యిందంటే చాలు, అది మూవీస్లో కానీ ఇంకా మనం పల్లెల్లో వెళ్ళినప్పుడు అక్కడక్కడ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. సో ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో వినిపిస్తూ ఉంటుంది. దాంతోనే చాలామంది వాళ్ళ ఇళ్లలో రోజు కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, భజన, ఇంకా భజగోవిందం అనే ఈ సాంగ్తో ఆమె ఎంతో పాపులర్ అయ్యారన్నమాట. ఇంకా యునైటెడ్ నేషన్స్లో ముఖ్యంగా భారతదేశం నుంచి ఒక గాయకురాలు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ గాయకురాలు ఎవరో కాదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా అలాగే రామన్ మెగసెసే అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలని, జాతీయ పురస్కారాలు, ఇంకా తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ఎన్నో రాష్ట్ర పురస్కారాలని కూడా ఆమె తన గళానికి ఇచ్చిన ప్రతిభకు అందుకున్నారన్నమాట. ఇంకా సమయం 4:06 దాటి 4 సెకండ్లు కావస్తోంది. ఇప్పుడు వివిధాలు శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్స్ అయితే వినిపించేస్తున్నాను. ముందుగా మందారా మందారా అంటూ భాగమతి మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

మనము నామ్ వివిధాలు. శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. ఆనంద్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పడిన పాట మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సాంగ్ సిరివేనల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్లో శ్రేయా ఘోషల్ ఇంకా కేకే పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది నేనున్నాను మూవీ నుంచి.

4:27 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అతడు మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. నెక్స్ట్ ఇంకా వివిధాలో వరుడు కావలిన మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీమణి లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ కంపోజిషన్ శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు తొలి ప్రేమ మూవీ నుంచి. 4:36 దాటి 37 కాబోతోంది సమయం. నెక్స్ట్ ఇంకా శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేసింది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి.

గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 4 గంటల 46 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తుంది. నెక్స్ట్ ఇంకా వివిధాలో చివరిగా ఈరోజు శ్రేయ ఘోషల్ పాడిన పాట పుష్ప మూవీ నుంచి.

సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. వివిధలో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. ఇప్పుడు వివిధ భారతిలో ఈరోజు వెన్నెలర్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఐ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరింకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కబుల్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అన్నెసరీ థాట్స్ ఏమీ లేకుండా అవసరమైన వాటి గురించే ఆలోచిద్దాం. ఇప్పుడు వచ్చేస్తుంది వెన్నెలర్ ప్రోగ్రామ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఓసారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో

0: కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బ తినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ RJ చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు

0: కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయ్యి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశపారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్నునొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో నరేంద్ర మోదీ చేసిన సేవలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తిరుమలలో ప్రారంభించిన అన్నదానం కార్యక్రమాన్ని మరింతగా విస్తరిస్తామని, 3,168 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో భవిష్యత్తులో నిరంతరాయంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో స్పష్టం చేశారు. శతాబ్దాలు గడిచినా ప్రతిరోజు ఉదయాన్నే ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన సంగీత కళానిధి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారికంగా ఆమోదించబడి నేటికి దేశవ్యాప్తంగా ప్రతి ఆలయంలో, గృహంలో ఉదయపు ప్రార్థనగా మారింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. మన్యం జిల్లా సాలూరులో పైలట్ వాటర్ స్కీమ్ను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ప్రతి ఇంటికి శుభ్రమైన నీటిని పంపిణీ చేయడంతో పాటు ప్రతి వార్డులో కొత్త తాగునీటి పథకాలను ఏర్పాటు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట ఈగల్ చీఫ్ ఐజీ ఏకే రవికృష్ణ తెలిపారు.

డ్రగ్స్ పై యువతలో అవగాహన పెంచడంతో పాటు సమాజం మొత్తం బ్రేక్ ద సైలెన్స్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడి తరపున కాణిపాక

రామ్జీ పథకం ద్వారా జాబ్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని రంపచోడవరం మండల పరిషత్ అధ్యక్షురాలు బంధం శ్రీదేవి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను కోరారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై పాండురంగ స్వామివారి అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ఈ రాత్రి స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా. అండ్ మనం ఎంటర్ అయిపోయాం బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ అన్ని వినిపించే షో గీత్ ఖాతా చల్. సో మరి ఒక లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి గీత్ ఖాతా చల్ స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం మరి సెలబ్రిటీ గురించా, ఫిల్మ్ గురించా, దేని గురించా అని చెప్పి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ నిందా. అండ్ ఎస్, బ్రహ్మాస్త్ర ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి ఈరోజు గీత్ గాథా చెల్లో సో చిన్నగా అంటే చిన్న బడ్జెట్తో జీరో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒక ఫిలిం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఎస్, అదే హనుమాన్ అంచ్. సో హనుమాన్ అంచ్ ఫిలిం 7th August రిలీజ్ అయింది. అయితే ఫస్ట్లో ఓకే, ఇది సంథింగ్ ఒక స్పిరిచువల్ జర్నీకి సంబంధించింది అన్నట్టుగా ఓకే, అంటే భారీగా ఈ ప్రీ ట్రైలర్ లాంచెస్ ఇవన్నీ కూడా లేకుండా చాలా సింపుల్గా రిలీజ్ అయింది. అండ్ యు నో వాట్, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ ఫిలిం టోటల్ బడ్జెట్ మోస్ట్లీ వాళ్ళు చెప్పింది, అంటే లైక్ ద ప్రొడ్యూసర్స్ చెప్పింది 2 to 3 crores మధ్యలోనే. సో అంత సింపుల్గా ఈ ఫిలింని తీశారో మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ యు నో వాట్, ఇప్పటి వరకు వచ్చిన టర్న్ ఓవర్ అయితే 250 crores క్రాస్ చేసింది. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం అసలు ఏంటి ఈ హనుమాన్ అంచ్ ఫిలిం అండ్ ఎవరు డైరెక్టర్ ఇవన్నీ కూడా. బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం జానే తూ జానే నా ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా. సో ఎస్, మరి ఈ ట్రాక్ అయితే మీకోసం వస్తుంది, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్ ఎల్కందామన్. మన గీత్ గాతా చల్ ప్రోగ్రామ్లో హమ్ దిల్లే చుకే సనమ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, మరి ఈరోజు గీత్ గాతా చల్లో హనుమాన్ అన్ష్ ఫిలిం గురించి మాట్లాడుకుంటున్నాం. సో విశాల్ చతుర్వేది, సో వెరీ ఫేమస్ ఆథర్, డివైన్ డిటూర్ దట్ చేంజ్ మై లైఫ్ అనే బుక్ రాసిన విశాల్ చతుర్వేది. సో ఆ బుక్ ఆధారంగా ఈ చిత్రంలోని కథ రూపొందించారు. అండ్ ఎస్, అందరికీ ఈ పాటకే తెలుసుంటుంది. సో ఈ ఫిలిం అయితే, ఈ ఫిలిం అండ్ ఆల్సో ఆ డివైన్ డిటూర్ అనే బుక్ అంతా కూడా నీమ్ కరోలీ బాబా లైఫ్ హిస్టరీ ఆధారంగా తను ఇన్స్పైర్ అయ్యి రాసిన ఒక స్టోరీ. సో దాన్నే ఎంతో అందంగా తెరకెక్కించారు. అండ్ ఎస్, సో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఫైండింగ్ గాడ్. సో దేవుడు ఎక్కడుంటారు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కానీ దానికి ఆన్సర్ వెతికే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా 100లో 20% మంది కూడా చేయట్లేదు. అంటే ఓకే, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంది, కానీ నిజమైన ఆ దైవత్వం అంటే ఏంటి అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళిన ఒక బాలుడి కథే హనుమాన్ అన్ష్. సో ఎస్, మరి అయితే ఇంకా మాట్లాడుకుందాం ఈ ఫిలిం గురించి. బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం ఫన్ ఆ ఫిలిం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ అలానే ఒక రెట్రో ట్రాక్. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మరి అలా డర్ ఫిలింలోని ఈ పాట నిజంగా జాదూ చేసింది. అంటే లైక్ 90స్లో ఒక మ్యాజిక్కే క్రియేట్ చేసింది అని చెప్పాలి. మేబీ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, కానీ ఉండుంటే అందరి హలో ట్యూన్స్ రింగ్ టోన్స్ ఖచ్చితంగా ఈ పాటే అయి ఉండేది. సో ఏంటి ఆ పాట అనుకుంటున్నారా, వినిపిస్తాను. బట్ ముందుగా అయితే ఫన్ ఆ ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, ఆ తర్వాత డర్ ఫిలింలో జాదూ తేరీ సనం అనే పాట. సో ఎస్, రైట్ నో మీకోసం ఈ లవ్లీ ట్రాక్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జల్ నందా అండ్ మనమున్నాము గీత్ గాథాచల్ ప్రోగ్రాంలో. సో ఎస్, మరి బ్యూటిఫుల్ హిందీ ట్రాక్స్ అన్నీ కూడా వింటూ ఉన్నాం కదా, అండ్ మాట్లాడుకుంటున్నాం ఈరోజు హనుమాన్ అంశ్ ఫిలిం గురించి. సో ఎస్, మరి అసలు ఏంటి ఈ ఫిలిం స్లాట్ అంటే, లక్ష్మీనారాయణ శర్మ అనే 13 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత, అంటే ఆ పిల్లలకి మదర్తో ఉండే ఆ బాండ్ అంటది కదా, సో అమ్మని మళ్ళీ కలవాలి అంటే ఎలాగా, అమ్మ దేవుడి దగ్గర ఉంది, సో ఆ దేవుడిని కలిస్తే అమ్మని కూడా చూడొచ్చు కదా అని చెప్పి వెతుక్కుంటూ ఆ దేవుడి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అంటే తన ప్రయాణం, ఆ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి. సో ఆ జర్నీలో హనుమాన్ చాలీసా చదివి దానిలోని ఆ ప్రతి అక్షరం, ప్రతి పదం, దాని అర్థం తెలుసుకుని రాముణ్ణి కలవచ్చు అన్న ఒక ఆ ఫీలింగ్ లేదా ఆ స్పిరిచువాలిటీ అనేది తను సొంతం చేసుకుంటారు. మరి ఆ దిశగా ఆ హనుమంతుణ్ణి అంశగా నీమ్ కరోలి బాబా ఎదుర్కొన్న ఆ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అని చెప్పి, ఎంత సింపుల్ క్యాస్ట్తో అండ్ సింపుల్ స్క్రీన్ ప్లే తోటి అందరినీ కూడా అలరించింది ఈ ఫిలిం. అండ్ అందుకే 2026లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన బాలీవుడ్ ఫిలిమ్స్లో 3rd హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా అండ్ మన ఇండియన్ ఫిలిమ్స్లో 9th హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఫిలింగా అసలు ఒక సెన్సేషనే సృష్టిస్తుంది. బట్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్, 2 crores బడ్జెట్తో తీసిన ఫిలింకి 250 crores ప్రాఫిట్ వచ్చింది అంటేనే జనాలు ఆ ఫిలిం ఆర్ ఆ కంటెంట్ అండ్ ఇంకా ఆయనకు వచ్చిన ఆ సందేహాలతోటి నిజంగా ఆ డివైన్ డీటూర్ లానే అవడం వల్లే అందరూ కనెక్ట్ అయ్యారు అండ్ ఈ ఫిలింని ఇంతగా ఆదరిస్తున్నారు. అండ్ యునో వాట్, ఈ ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ద గర్ల్స్, అంటే లైక్ ఐ థింక్ ఇట్ ఐ షుడ్ సే అ ఉమెన్ పవర్ అని చెప్పి, అండ్ అందులో అందరూ చిన్నవాళ్ళు. సో రాగిణి, నమ్రత సింగ్ అండ్ ఇంకా అనుప్రియ అండ్ ఈవెన్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ విశాల్ చతుర్వేది, సో వీళ్ళందరూ కూడా ఈ ఫిలింని ఒక డెడికేషన్తో, అంటే ఏదో ప్రాఫిట్స్ వచ్చేయాలి అని కాకుండా ఒక మంచి చిత్రం తీయాలి అని చెప్పి స్వచ్ఛంగా తీశారు. అండ్ అందుకే నిజంగా ఆ హనుమంతుడి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది అన్నలో ఏమాత్రం అతిశయట్లేదు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి హనుమాన్ అంష్ ఫిలిం గురించి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం కల్ హో నా హో.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద అండ్ మర్మున గీత్ కథ చెల్ ప్రోగ్రాంలో అండ్ ఎస్ హనుమాన్ అంష్ ఫిలిం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఎస్ పరి, ఈ ఫిలిం అయితే చిన్న బడ్జెట్తో తీసినా కూడా ప్రేక్షకులు మంచి చిత్రాలని ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అండ్ అలానే 250 crores కలెక్షన్స్ తోటి స్టిల్ ఇట్స్ బ్రేకింగ్ ద రికార్డ్స్ అనే చెప్పాలి. అయితే ఈ ఫస్ట్ పార్ట్లో లైక్ మొత్తం అనీమ్ కరోలి బాబా యూత్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 13 ఇయర్స్ అబ్బాయి, వాళ్ళ అమ్మ కోసం అంటే అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, సో దేవుడిని కలిస్తే అమ్మని కలవచ్చు కదా అని మొదలుపెట్టిన ఆ ప్రయాణంలో ఎలా దేవుడిని కనుగొంటారు, ఎలా మరి ఆ బాబాగా చేంజ్ అయ్యారు అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా చూపిస్తారు. అండ్ ఆ తర్వాత ఏమైంది అన్నదంతా కూడా సెకండ్ పార్ట్ ఆర్ సీక్వెల్లో మనకు ముందుకి రాబోతుంది అన్నట్టుగా ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తారు డైరెక్టర్. సో ఎస్, అండ్ ఈవెన్ ద ఫిలిం యూనిట్ కూడా పార్ట్ 2 గురించి ఎస్ ఆల్రెడీ రీసెర్చ్ అండ్ ఇంకా ప్లానింగ్ స్టార్ట్ చేశారు అనే చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ నైనితాల్లో ఉన్న నీమ్ కరోరి ఆశ్రమ్, సో అక్కడికి వెళ్ళి వీళ్ళన్నీ కనుక్కొని అంటే ఈ ఫిలిమ్స్ తీసేటప్పుడు కూడా ప్రతి మైన్యూట్ థింగ్ కూడా ఎంతో జాగ్రత్తగా ఫిలిం యూనిట్ అంతా కూడా చూసుకుని అప్పుడే ఈ స్క్రిప్టింగ్ కానీ షూటింగ్ కానీ స్టార్ట్ చేస్తారు. సో అలా అన్ని రకాలుగా ఎంతో జాగ్రత్తగా ఈ ఫిలింని తీసాం. అండ్ ఎస్, సీక్వెల్ కూడా అంతే అద్భుతంగా తీసే ప్రయత్నం చేస్తామంటూ మన ముందుకైతే రాబోతున్నారు, మేబీ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి గీత్ కథా చల్. సో ఇప్పుడైతే మరి ఒక లవ్లీ మెలోడియస్ ట్రాక్ అండ్ ఎస్ ఈ ఫిలింలో ట్రాక్స్ అయితే ఎప్పుడు బోర్ కొట్టో నాకు, సో లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. అండ్ అదే కహోనా ప్యార్ హే. సో కహోనా ప్యార్ హే ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి గీత్ కథా చల్కి చెప్పేద్దాం. స్టూడియో టు వివిధ్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. 1966 అక్టోబర్ 23న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యూతాంట్ ఆహ్వానం మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ మందిరంలో భారత ప్రతినిధిగా శాస్త్రీయ కచేరీ చేసిన సంగీత కళాకారిణి ఆమె. నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు సుబ్బలక్ష్మి గారి గాన ప్రతిభను చూసి, నేను భారత గానకోకిల బిరుదును సుబ్బలక్ష్మి పాదాల వద్ద సమర్పిస్తున్నానని సగర్వంగా ప్రకటించారు. ఇప్పటి వరకు 15,000 రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అదనంగా మరో 51 లక్షల మంది కార్మికులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రానున్నారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పలుచోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ

పర్యాటక విశిష్టత పురస్కారాలను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యాటక శాఖ అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆంధ్ర WPL ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి హాజరవుతారని పార్లమెంట్ శాసనసభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చునని చెప్పారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: ఆకాశవాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ది చేయాలన్నది రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్ లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.
0: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ,
2: స్వచ్ఛతాయి సేవ 2026లో భాగంగా రూరల్ ఏరియాస్లో 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ బోర్డు క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరు కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతయే సేవ.
0: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డీ 4.0లో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని, ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
3: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశ కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ ఆనవాళ్ళు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2

0: చోట్ల కూర్చే అవకాశం ఉంది.
1: అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్ధిదారులు తమకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

గుడ్ ఈవినింగ్ ఆదాబ్ సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్క్నంద అండ్ మనం ఉన్నాం కృష్ణాతీరంలో. సో కృష్ణాతీరంలో దేవదాస్ ఫిలిం నుంచి మన బుజ్జి గణపయ్య గురించి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసి కృష్ణాతీరం స్టార్ట్ చేశాం కదా. సో ఎస్, మరి ఎక్కడ చూసినా ఆ గణేశుని హడావుడే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఎస్, ఈ 9 రోజులు అయితే ఆ హడావుడి ఇలానే కొనసాగుతూ ఉంటుంది. అండ్ అందరూ కేవలం దీని ఒక పండగగా కాదు, దానిలోనే అంతరార్థాన్ని కూడా తెలుసుకుని చక్కగా ఈ 9 డేస్ ఆయన పూజిస్తారు అని కోరుకుంటూ, మరి ఇంతకీ టైం 6:20 అయిపోయింది కదా. సో స్కూల్ అయ్యే టైంకి అమ్మ నాన్న పిక్ చేసుకోవడానికి వస్తే అది ఒక హ్యాపీ ఫీలింగ్, బట్ ఆ అదృష్టం అందరికీ లంబించదు. బికాజ్ అదే టైంకి అమ్మ నాన్న కూడా ఆఫీస్ ముగించుకుని ఇంటికి స్టార్ట్ అయ్యే హడావుడిలో ఉంటారు కనుక. సో ఇంతకీ ఏంటి దీనికి మన కృష్ణా తీరానికి సంబంధం చెప్పేస్తాను. బట్ ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత స్టే ట్యూన్డ్.

0: రామ, దీన్ని బాగా తందామా?
1: ఇది పేరెంట్స్ కి పరీక్ష,
0: ఇది బ్రదర్ కి శిక్ష.
1: దీనికి యాంటీబయాటిక్ లేదా?
0: దీనికి నీరసం రాదా?
1: దీంతో మాట్లాడను,
0: దీంతో ఆట్లాడను.
1: ఇదో సైతాన్,
0: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాప.

సో మరి ఇలా విసిగించే లిటిల్ సోల్జర్స్ మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే వాళ్ళని మామూలుగా హ్యాండిల్ చేయడమే కష్టం. మరి అలాంటిది నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మ నాన్న కూడా ఆఫీస్ ముగించుకుని ఇంటికి స్టార్ట్ అయ్యే హడావిడిలో ఉంటారు కనుక ఆ టైంలో వీళ్ళు వాళ్ళు వస్తారని రారని అండ్ రాకపోతే మధ్యలో ఉన్న టైంని ఇట్లా

గందరగోళం చేస్తూ ఉంటారు. అయితే ఈ గందరగోళం చేయడం, హడావిడి చేయడం పక్కన పెట్టేస్తే, ఇందాక అనుకున్నట్టుగా పేరెంట్స్ వచ్చి పిక్ చేసుకుని వెళ్తే అబ్బా ఆ ఫీలింగే వేరు కదా. కానీ కొన్ని చిన్న ఆనందాలు సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. బట్ ఆ సాక్రిఫైసెస్ వెనుక పేరెంట్స్ కష్టం ఎంతో ఉంటుంది, అది కూడా పిల్లల కోసం. అండ్ అలా ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తున్న వర్కింగ్ పేరెంట్స్ కోసం ఒక డే డెడికేట్ చేయడంలో ఏ మాత్రం తప్పలేదు. అండ్ ఎస్, ఈరోజు వర్కింగ్ పేరెంట్స్ డే. మరి కృష్ణ తీరంలో మరింత తెలుసుకుందాం, అసలు ఏంటి ఈ వర్కింగ్ పేరెంట్స్ డే, అండ్ యాజ్ ఎ సొసైటీ మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి, ఆర్ హౌ వీ షుడ్ రియల్లీ బిహేవ్ విత్ దెమ్, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అందుకన్నా ముందు మీకోసం డాడీ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మరి ఇలా పేరెంట్స్ ఇద్దరిలో ఒకళ్ళేమో గారం చేస్తూ ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉండడమే కదా లైఫ్ అంటే. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు ఫ్రమ్ ద ఫిల్మ్ డాడీ. 10 గంటలు అవగానే హస్బెండ్ పిల్లలు స్కూల్ ఆర్ ఆఫీస్కి వెళ్ళగానే కాస్త నడుము వాల్చి తర్వాత ఇంటి పని చేసుకోవాలి అన్న భావన ఆడవారందరికీ ఉంటుంది. అలానే స్టైల్గా 9కి నిద్ర లేచి పేపర్ చదివి టీయో కాఫీయో తాగి వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఆ తర్వాత ఇంటికి చేరుకుందాం అని మగవారికి ఉంటుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్కింగ్ పర్సన్స్ అయినప్పుడు పైన అనుకున్నవి ఎప్పుడో కానీ కుదరదు. నిజమే కదా. సో వింటున్న వాళ్ళు కూడా ఎవరైతే వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారో, అంటే ఇద్దరూ వర్కింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఇద్దరూ టైంకి ఆఫీస్కి చేరుకోగలరు. మరి అలా నిత్యం పిల్లల కోసం ఇంటి రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం వర్క్ స్పేస్ రెండూ కూడా షేర్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వారికి డెడికేట్ చేస్తున్న డేనే వర్కింగ్ పేరెంట్స్ డే. ఏదో చేస్తున్నారులే అని అనుకోకుండా వాళ్ళని విమర్శించకుండా చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఈ డేని స్టార్ట్ చేశారు. సో ఎస్, మరి ఇంకా ఈ వర్కింగ్ పేరెంట్స్ డే గురించి అయితే తెలుసుకుందాం. బట్ మీకోసం అయితే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ మనం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో విన్నారు కదా, మనం ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. నిజంగా ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని అలా ఎదగాలి అని చెప్పి అండ్ సంతోషంగా చూడాలి అని చెప్పి ఎన్ని అంటే వాళ్ళ వల్ల అవ్వకపోయినా బియాండ్ దట్ ఈ వర్కింగ్ కానివ్వండి ఆర్ ఏదైనా స్ట్రెస్ తీసుకుని వాళ్ళని హ్యాపీగా చూసి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటారు. సో మరి అందులో భాగమే ఈ వర్కింగ్ పేరెంట్స్ తీసుకునే ఆ స్ట్రెస్ అండ్ 2004 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 వర్కింగ్ పేరెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫుల్ టైం అవనివ్వండి, పార్ట్ టైం జాబ్ అవనివ్వండి, ఆఫ్లైన్ జాబ్ ఆర్ ఆన్లైన్ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఎవరి దగ్గరైనా వర్క్ చేయడం ఆర్ ఇఫ్ దే ఆర్ ఎంటర్ప్రినర్స్, ఇలా వర్క్ ఏదైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఒకటే, జాబ్ ద్వారా కెరీర్ బిల్డ్ చేసుకుని ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం. మరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఎందరో పేరెంట్స్ చైల్డ్ కేర్, ఇంకా స్కూల్ యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ రొటీన్స్, ఇంకా ఫ్యామిలీ ఫైనాన్సెస్ అన్నీ ఎంతో అమేజింగ్గా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ వారి కష్టం పిల్లలకి కూడా తెలియాలి అని చెప్పి ఈ బ్యూటిఫుల్ డే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలామందిని అంటే లైక్ నేను చూసిన వాళ్ళు అందరూ అనను కానీ 50% ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారు అంటే వర్కింగ్ మామ్స్ ఎస్పెషల్లీ, అంటే చిన్నపిల్లలు కదా పాపం, సో వాళ్ళకి కంపారిజన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ స్కూల్ అవగానే వచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళ అమ్మ వస్తుంది, నువ్వు రావేంటి, అంటే నీకు జాబే ఎక్కువ నాకన్నా అని చెప్పి అలా ఒక నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా వీళ్ళు కష్టపడేది పిల్లల కోసమే అని చెప్పి తెలియకపోతే ఆ నెగిటివ్ యాంగిల్ వైపు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇదివరకు అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, సో నానమ్మ తాతయ్య పిన్నిలో అత్తలో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు, ఒరే మీ అమ్మ ఇంత కష్టపడుతుంది నీకోసమే అని చెప్పి. బట్ ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు అసంప్షన్స్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, తనకి నాకన్నా జాబ్ ఎక్కువే అనే ఫీలింగ్ చాలామందిలో వచ్చే అవకాశం ఉంది. సో అది రానివ్వకుండా ఎస్ మేము ఇదంతా తీసుకుంటున్నాం ఈ స్ట్రెస్ అంతా ఎందుకు, మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వడానికే అని చెప్పి వాళ్ళకి కన్వే చేయండి. అండ్ దానికి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీయే ఈ వర్కింగ్ పేరెంట్స్ డే. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం, బట్ అందుకన్నా ముందు మరి డాడీలో గుమ్మడి గుమ్మడి అంటూ డాడ్ బాండ్ గురించి చెప్పేసో, మరి మదర్ గురించి అంటున్నారా అబ్బా, అసలు అమ్మ గురించి చెప్పాలి అంటే ఎన్ని పాటలున్నాయో, అందులోనూ మన టాలీవుడ్లో అన్నీ కూడా హృదయాన్ని కదిలించే పాటలే కదా. సో మరి అలాంటి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం వినిపించేసినాను ఫ్రమ్ ద ఫిల్మ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మ. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ కింద మనం కృష్ణా తీరంలో ఎన్ఎస్ ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం వర్కింగ్ పేరెంట్స్ డే. వర్కింగ్ పేరెంట్స్ డే కేవలం ఇందాక అన్నట్టుగా పిల్లలకి పేరెంట్స్ కష్టం తెలియాలి అని మాత్రమే కాదు, బట్ సొసైటీలో మిగతా వారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఈ డేని స్టార్ట్ చేశారు. సో మనకి యూజువల్లీ పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ ఆర్గనైజ్ చేయడంలో అండ్ ఇంకా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి గణేష్ చతుర్థి ఉంది కదా, సో ఆ పూజా ప్రోగ్రామ్స్ అవన్నీ మార్నింగ్ 10 తర్వాతో 12కో అలా పెట్టకుండా వర్కింగ్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ పెట్టారనుకోండి, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇంకా ఆఫీస్ మీటింగ్ టైంలో ఇలా ప్రతి ఒక్కరూ కూడా కాస్త ఆలోచించి ప్లాన్ చేస్తే వర్కింగ్ పేరెంట్స్కి కాస్త ఈజ్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి ఈవెంట్లో అందులోనూ పిల్లలకి సంబంధించిన దానిలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటారు. ఇది సొసైటీలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఆలోచించి ఆ టైమింగ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కనుక ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు కూడా ప్రతి అకేషన్ని ఎంజాయ్ చేస్తారు మిస్ అవ్వకుండా. మరి అలానే లాస్ట్ మినిట్ మీటింగ్స్, ఇంకా ఆఫ్ ది క్లాక్ వర్క్స్, ఇంకా వర్క్ డేట్ లైన్స్, ఈ టైప్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు వర్కింగ్ పేరెంట్స్ని కన్సిడర్ చేసి కొలీగ్స్ కొంచెం కోఆపరేట్ చేయాలి అన్న వారి రెస్పాన్సిబిలిటీ కూడా గుర్తు చేస్తుంది. అంటే లాస్ట్ మినిట్లో మీటింగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేయడమో పిక్ చేసుకోవడమో ఇలాంటివి ఉంటాయి. సో కొలీగ్సే కొంచెం అర్థం చేసుకుని పెద్ద మనసుతోటి ఓకే మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను ఆర్ సంథింగ్ ముందు అట్లీస్ట్ ఆ ధీమా అనేది ఇస్తే వీళ్ళు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు. లేకుండా మీటింగ్ అటెండ్ అయ్యారే అనుకోండి మనసంతా అక్కడే ఉంటుంది, అయ్యో పిల్లల్ని ఎవరు పిక్ చేసుకుంటారు, అసలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారా, ఆకలేస్తుందా, ఎలా అయినా తల్లి మనసు కదా. సో అలా పాపం మనసంతా అక్కడే ఉంటుంది, సో ఫిజికల్గా వీళ్ళు మీటింగ్లో ఉన్నా కూడా. సో అందుకని చెప్పి సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సహకారం అందిస్తే నిజంగా వీ వుడ్ రియల్లీ మేక్ అ బెటర్ ప్లేస్ ఫర్ దెమ్. సో ఇది అర్థం చేసుకోండి అందరూ కూడా అట్లీస్ట్ నౌ. అఫ్ కోర్స్ హౌస్ వైఫ్స్కి కూడా ఈక్వల్గా వర్క్స్ ఉంటాయి కాదు అనను, కానీ హౌస్ వైఫ్స్కి ఏంటి అంటే ఓకే మనం కొంచెం లీజర్లీగా చేసుకోవచ్చు, ఈ డెడ్ లైన్స్ అలా ఉండవు కదా, బట్ వర్కింగ్ వాళ్ళకి ఎట్లాగా అంటే ఓకే అది చేయాలి ఇది చేయాలి అన్నీ చేసుకోవాలి అని చెప్పి ఒక టైం జోన్ అనేది ఉంటుంది. సో అందుకనే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ తీసుకుంటారు అన్నదైతే వాస్తవం ఆయన అందరూ ఒప్పుకోవాల్సిందే. సో ఎస్ మరి ఇంకా తెలుసుకుందాం, బట్ అందుకన్నా ముందు సో ఎస్ ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. నిజంగా ఈ పాటలో మన హీరో కోరుకుంటున్నట్టుగా చాలామంది డాడ్స్ అండ్ ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్న వాళ్ళని ఇట్లానే మిస్ అవుతూ ఉండొచ్చు. సో ముందైతే ఈ పాట వినేద్దాం, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. సో యా యానిమల్ ఫిల్మ్ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను. సో పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్న ఆ ఫాదర్స్ అందరికీ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద అండ్ మనము నామ్ కృష్ణ తీరంలో వర్కింగ్ పేరెంట్స్ డే గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలానే పేరెంట్స్కి కూడా వర్క్ కన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని గుర్తు చేస్తుంది ఈరోజు. ఒక్కసారి పిల్లలకి మీకు మధ్య దూరం పెరిగితే వాళ్ళ పసి హృదయాల్లో మీరు కష్టపడుతున్న విషయాన్ని, మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ రీప్లేస్ చేస్తుంది. సో ఇందాక అన్నట్టుగా కేర్ఫుల్గా ఉండండి. ప్రాపర్ ఆర్గనైజేషన్ అండ్ ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ షేర్ చేసుకోవడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. సో ఇన్ కేజ్ అత్తయ్య మావయ్య ఆర్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా హెల్ప్ అడగడానికి ఏమాత్రం మొహమాట పడకండి. అండ్ ఇంకా సెట్టింగ్ ప్రయారిటీస్, సో ఆఫీస్లో మీటింగ్స్ అండ్ పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్కి మీరు అరేంజ్ చేయాల్సిన విషయాలు, సో టైం ప్రయారిటీ ప్రకారం అండ్ మీకు ఏది ఇంపార్టెంటో ముందుగానే ప్లాన్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో హరిబరి అవడం అండ్ ఇంకా వాళ్ళ విషయాల్లో మీరు నెగ్లెక్ట్ చేయడం అనేది జరగదు. సో చిన్న చిన్న థింగ్స్ వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మరి మా కోసం, అంటే పిల్లల కోసం, ఎక్స్ట్రా పెయిన్, ఎక్స్ట్రా స్ట్రెయిన్ అండ్ ఇంకా అలానే ఎక్స్ట్రా స్ట్రెస్ అంతా తీసుకుంటున్న పేరెంట్స్ అందరినీ కూడా అభినందిస్తూ వర్కింగ్ పేరెంట్స్ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ పేరెంట్స్ డే. సో మీకు మాతో ఉండాలి అని ఉంటుంది అని తెలుసు, బట్ మా కోసమే, మా ఫ్యూచర్ కోసమే ఇంత కష్టపడుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ లవ్ యూ ఆల్ పేరెంట్స్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి కృష్ణా తీరం. స్టూడియోలో సమయం 7 గంటలు వస్తుంది. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన కృషికి గాను ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు ఈ ఏడాది గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని ఈ నెల 22న గుజరాత్లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడి పోలీసుల అదుపులోకి వెళ్లి కోర్టు విచారణకు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా యువకులను స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు మినుము, పెసర, సజ్జలు, రాగులు తదితర ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 80% సబ్సిడీపై విత్తనాలను అందిస్తోందని తెలిపారు. బాలికల రక్షణ, విద్య, సాధికారతతో పాటు బాలల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విశాఖపట్నం జిల్లా బాలల రక్షణ అధికారి హరికృష్ణ పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో, బాల్య వివాహాల నిర్మూలన, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఆత్మహత్యల నివారణ, బాలికల సాధికారత వంటి అంశాలపై విద్యార్థులకు ఈరోజు అవగాహన కల్పించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల సమర్పణకు ప్రభుత్వం మరో 2 రోజులు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై రైతుల అవగాహన పెంచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. చిన్నారులు నేర్చుకునే సామర్థ్యాన్ని తల్లులు ప్రతిరోజు స్వయంగా గమనిస్తూ వారి అభివృద్దిని ప్రోత్సహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి ఈవో సీనా నాయక్ చెప్పారు. అలాగే ప్రసాదాల విక్రయాల కోసం తొలిసారిగా లడ్డూ ఏటీఎంలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ నెల 18వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఎఫ్ఎం న్యూస్ తిరిగి 8 గంటలకు

0: ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
2: भोर की चौखट पर भक्ति की धारा,
3: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी।
4: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
2: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक,
3: आकाशवाणी है ना?
5: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
3: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
2: शाम सुहानी हो,
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
3: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
2: आकाशवाणी है ना?
7: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరపబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
8: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी, इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
7: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన

తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయ సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ఈరోజు అండమాన్ నికోబార్ ద్వీపాలు,

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జల్ నంద అండ్ మనం ఎంజాయ్ పోయాం మీ నా మన అందరి ఫేవరెట్ షో మనసున మనసై. సో మరి మీ మనసులోని భావాలు మాతో షేర్ చేసుకోవాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేసేమే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ అయితే ఫ్యూ మెసేజెస్ వచ్చేసి ఎస్ అన్ని మెసేజెస్ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఈనాటి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూస్తే మన చరిత్రలో ఎంతోమంది మన కోసం మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు కదా. మరి అలా ఆ చరిత్రలోని ఒక హిస్టారికల్ ఫిగర్ని కలిసి మాట్లాడాలి అంటే ఎవరిని కలుస్తారు? అంటే పాస్ట్లో మన కోసం ఒక చరిత్ర సృష్టించిన వీరులు ధీరులు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వారిలో ఎవరిని ఛాన్స్ ఇస్తే మళ్ళీ మీరు కలుస్తారు? సో ఈ ఆన్సర్కి మీరు పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488144 86624888814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం ఆర్ఆర్ఆర్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్డ్.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమర

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ కింద మన్మున్న మన్సూన్ మన్సే ప్రోగ్రాంలో. అండ్ ఎస్, మరి నేనైతే అడిగాను చరిత్రలోనే ఒక హిస్టారికల్ ఫిగర్ని కలిసి మాట్లాడాలి అంటే ఎవరిని కలుస్తారు అని చెప్పి. సో ఎస్, మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేస్తాయి, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అని చెప్పి. లెమెలపాడు నుంచి భానుగారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆన్సర్ కూడా పంపించేసేయండి. సో ఎవరైతే గుడ్ ఈవినింగ్ మెసేజెస్ పంపించారో, సో ఎస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నారు మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు, అలానే బంగారు తల్లి అంటూ అన్ని వివరంగా

చెప్తున్నావు, నీకు ఓపిక ఎక్కువ అంటున్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. వినండి వినండి, మా ఇంట్లో వాళ్ళు వినండి. సో అసలు నాకు ఓపిక లేదు అనుకుంటారు కదా. అండ్ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ యెస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు, స్పెషల్ స్టార్ అల్కనంద గారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ యెస్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. నేనైతే సుభాష్ చంద్రబోస్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను, ఆయన ఆదర్శాలు నాకు బాగా నచ్చుతాయి అంటూ మెసేజ్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొమ్మ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, నమస్కారం, గుడ్ ఈవినింగ్ అల్కనంద గారు. ఓకే, సో ఎస్, మీరు ఆన్సర్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారా? ఆలోచించాక ఒకేసారి పంపించవచ్చు కదండి, మధ్యలో ఎందుకు పంపించారు? అండ్ అనంతపురం నుండి అనురాధ గారు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, అబ్బా పెద్ద లిస్టే పెట్టేశారు. ఓకే, బట్ విష్, ఒక ఛాన్స్ ఇస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు నేను కూడా కలిసి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తే చాలు, అసలు దర్శనం అయితే చాలు, ఇంతకు మించి ఏం కావాలి అనిపిస్తుంది. సచ్ ఎ బ్రేవ్ లేడీ అనమాట. అండ్ ఇంకా నేతాజీ గారిని కలిసి ఆయన మరణం గురించి తెలుసుకుంటానండి అంటున్నారు సత్తుపాటి రాము, పుష్ప రాజర్షి ఖమ్మం నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ దస్తగిరి సంధ్య, సో వీళ్ళు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, సుభాష్ చంద్రబోస్ గారు అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ, ఓకే, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, ఓకే, అహింసా మార్గంలో స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని కలవాలి అని అనుకుంటున్నాను అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఆర్ ఇంకా గుడ్ ఈవినింగ్ పంపిస్తూ మేము క్వశ్చన్ వినలేదు అనుకుంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసేస్తున్నాను. సో చరిత్రలోని ఒక హిస్టారికల్ ఫిగర్ని కలిసి మాట్లాడాలి అంటే ఎవరిని కలుస్తారు? సో ఎస్, మరి మా వాట్సాప్ నెంబర్ 8662488144, 866-24-848-8814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సైరా నరసింహారెడ్డి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్ కింద మనమున్న మన్సిన్ మన్సే ప్రోగ్రాంలో. అండ్ ఎస్, నేనైతే అడిగేశాను చరిత్రలోని ఒక హిస్టారికల్ ఫిగర్ని కలిసి మాట్లాడాలి అంటే ఎవరిని కలుస్తారు అని చెప్పి. ఎస్, చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయండి. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారో. ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ ఈవినింగ్ అంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు బాగా నచ్చుతాయి. ఓకే, సో ఆయన ప్రత్యక్షమైతే ఆయనతో మాట్లాడాలనుంది అంటున్నారు ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్. అండ్ ఇంకా హాయ్ అల్కనందాజీ, హవ్ యూ అంటూ నాకైతే అప్పట్లో నేను ఓకే చూడలేదు, వారు ఉంటే వారికి వీర తిలకం దిద్దాలనిపిస్తుంది. అంత గొప్ప పనులు ఎన్నో చేశారు. ఓకే, సో వినోబా భావే. అండ్ మీరు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేశారు. మీరు భూదాన్ పోచంపల్లికి భూదానం చేశారు, మా సొంత ఊరు అక్కడ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, అది వీరు అనుకుంటారు. ఓకే, సో వినోబా భావే గురించి ఇంతకీ మెసేజ్ పంపించింది ఎవరు అంటే డి బాలాజీ ఫ్రమ్ వంశలిపురం హైదరాబాద్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి వినోబా భావే గారి గురించి అందరికీ కూడా గుర్తు చేసినందుకు. అంటే అసలు అప్పట్లో తమ వంతుగా ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు, ఇంకా వయసుతో సంబంధం లేకుండా ఆ స్వాతంత్రోద్యమాల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగమయ్యారు. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు అసలు కలిసి ఒక పని చేద్దాం అంటేనే ఇంట్లో ఉన్న నలుగురే భిన్నాభిప్రాయాలతో ఉన్నారు, బట్ అంతమంది పోరాడింది ఈరోజు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్ కోసం. సో ఎస్, అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారా.

గారు అల్లూరి సీతారామరాజు గారిని అంటూ మెసేజ్ పంపించారు. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్ ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని కలవాలనుకుంటున్నాను అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం మిత్రమా అంటూ ఎవరు అంటే పంపించింది హైదరాబాద్ నుంచి శ్వేత గారు. సో ఎస్, మేమైతే ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అబ్బా పెద్ద లిస్టే పంపించేశారు. బస్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ముందుగా మన ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పంపించారు కాబట్టి. అండ్ ఎస్, నిజంగా ఆవిడ ఎందరికో స్ఫూర్తి, అందులో అయితే ఏమాత్రం సందేహం లేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రఘువీర్ సింగ్ మెసేజ్ పంపించారండి. హాయ్ అంటూ హాయ్ అండి, బట్ ఆన్సర్ కూడా పంపించండి. అండ్ దస్తగిరి అని ఇంకా సంధ్య ప్రొద్దుటూరు నుంచి, ఓకే గ్రహంబెల్ గారిని ఫోన్ ఎలా కనిపెట్టినావు దేవుడా అని చెప్పి, అది ఎలా కనిపెట్టావా లేదా ఎందుకు కనిపెట్టావు దేవుడా, ఆయన అయితే పాపం మంచి అభిప్రాయంతో కనిపెట్టారండి. కమ్యూనికేషన్ కోసం మనమే దానిలో ఇంటర్నెట్ని నానా చెత్తా చెదారం అంతా పెట్టేసి దాన్ని మిస్గైడ్ చేసి మిస్యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో తప్పంతా మందే, పాపం గ్రహంబెల్ గారు ఏం చేస్తారు చెప్పండి. నెక్స్ట్ ఎవరు అంటే శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. సో స్వామి వివేకానంద సార్ని కలవాలి అని అనుకుంటున్నాను అన్నారు. సో ఈ మెసేజెస్ చదువుతుంటే లైక్ మీకు వాళ్ళ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ ఎంత అనేది మెసేజెస్లోనే కనిపిస్తుంది. ఇందాక కొంతమంది ఏమో గారు అని, ఇప్పుడేమో స్వామి వివేకానంద సార్ని కలవాలి అంటే నిజంగా వాళ్ళు వస్తే బాగుండు అని మనసులో ఎంత అభిమానం లేకపోతే అట్లా వస్తుందో కదా. సో ఎస్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ రీడింగ్ ఆల్ ది మెసేజెస్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది, ఓకే సో వీళ్ళ ఆనందంలో అంటే ఆయన వస్తే బాగుండు అన్న ఆ ఆనందంలో ఊహలో వాళ్ళ పేరు కూడా పంపించలేదు. అండ్ ఇంతకీ బిఆర్ అంబేద్కర్ గారిని కలవాలి అనుకుంటున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే విసి మోహన్ మిర్యాలగూడ నుంచి, నమస్తే ఎఫ్ఎం వివిధ భారతి అంటూ, ఓకే హోలోగ్రాఫిక్ సాంకేతికతలు లేదా బీబీసీ యూట్యూబ్ ఛానల్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని వీళ్ళందరినీ కలవాలి అని అనుకుంటున్నారు అంటూ మెసేజ్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆదోని నుంచి, ఓకే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, ఓకే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళు ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి, రెండు మూడు పంపించొద్దు. అండ్ ఐ థింక్ డన్ బికాస్ చాలా మెసేజెస్ వచ్చాయి. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో వన్ లాస్ట్ ఆన్సర్, హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్, హాయ్ హాయ్ మీకోసమే లాస్ట్ మెసేజ్ చదువుతున్నారు. సో ఖాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆ పేర్లోనే ఆ పవర్ చూసారా. సో ఎస్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రాకేష్ ఫ్రమ్ ముంబై, ఓకే ఛత్రపతి శివాజీ గారిని మహారాజ్ గారిని కలవాలని. సో ఎస్, ముంబై కార్స్ ఆ అభిమానం ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ముంబై కార్స్, ఆయన చరిత్ర విన్న ఎవరికైనా వావ్ అని అనిపిస్తుంది. సో ఇంకా ఎందరో ఉన్నారు అలాంటి మహనీయులు. సో అందుకే వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా వివిధ భారతి. అండ్ మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో విచ్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్ బట్ ఇట్స్ ఓకే. సో చాలాసార్లు ఏదైనా పాట విన్నప్పుడు అంటే అది మెలోడీ అయినా ఫాస్ట్ బీట్ అయినా అబ్బా ఎప్పటికైనా ఈ పాటకి డ్యాన్స్ చేయాలి అని మనసులో అనుకుంటాం కదా. అంటే అది పిల్లలతో ఆర్ దేవుడి పాట అనివ్వండి, డ్యాన్స్ పాట ఆర్ ఒక డ్యూయెట్ లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదన్నా కానివ్వండి, చాలాసార్లు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, అసలు పెళ్ళి అంటే చాలు, పెళ్ళి కన్నా ముందు ఈ వెడ్డింగ్ షూట్స్, ఈ పాటలు అన్నీ ఎక్కువైపోయినాయి కదా. సో అలా మీకు ఏ పాటకి ఎప్పటికైనా అసలు ఒక్కసారైనా ఒక్క లైన్ అయినా డ్యాన్స్ చేయాలరా అని అనిపించిన ఆ పాట, అంటే ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్న ఆ పాట. సో ఎప్పటికైనా ఈ పాటకి డ్యాన్స్ చేయాలి నేను అని అనుకునే ఆ పాట ఏంటి. అండ్ ఇది కూడా ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్కి కూడా నాలుగైదు నేమ్స్ పంపించకండి దయచేసి, ఒకళ్ళ అభిప్రాయమే కదా మీరు పంపిస్తున్నారు. సో వరుసగా ఒక నాలుగైదు పేర్లు పంపించకుండా ఎవరు నిజంగా జెన్యున్గా మీ ఫేవరెట్ సాంగ్ అనుకుంటున్నారో అది మాత్రం పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ ట్రాక్ కోడలిదిద్దిన కాపురం ఫిల్మ్ నుంచి మీకోసం వినిపించేస్తాను. ఆ తర్వాత చూద్దాం మరి ఎవరికి ఏ పాటకి డాన్స్ చేయాలి అని ఉందో. సో క్వశ్చన్ అర్థమైంది కదా, ఎప్పటికైనా ఈ పాటకు ఒకసారైనా డాన్స్ చేయాలి అని మీరు అనుకున్న ఆ పాట ఏంటి. సో ఎస్ ఫ్రెండ్స్,
మరి ఇప్పుడైతే ఆ మహనీయుల అందరి

గుర్తు చేసే అండ్ వాళ్ళని గుర్తించుకోవాల్సిన సందర్భాన్ని ఎంతో చక్కగా వివరించే ఈ పాట కొడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి ఎన్ఎంఎస్ దుర్గారావు గారు భగత్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఇంకెవరు ఆన్సర్స్ పంపించకండి, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం టూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ నింద అండ్ మన్మనాము మనసున మనసై ప్రోగ్రాంలో. అండ్ ఎస్, నేను అడిగిన సెకండ్ క్వశ్చన్, ఎప్పటికైనా ఈ పాటకి డాన్స్ చేయాలి అని అనుకున్న ఆ పాట ఏంటి అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు. సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడా నుండి మొహమ్మద్ జైనుద్దీన్, పసివాడి ప్రాణ మూవీలో బ్రేక్ డాన్స్కి పాటకు డాన్స్ చేయాలి అని నా కోరిక అంటున్నారు. ఓకే, సో తదాస్తు అది తీరాలి అని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ నరేష్, రోజా, శిరీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మహబూబ్ నగర్ జిల్లా

పేట నుంచి ఎవడులో ఓకే నీ చెత్తక నేను ఉండాలి అనే పాట అంటూ మెసేజ్ పంపించారు. బుల్లెట్ బండి సాంగ్ అంటున్నారు రాధ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ ఇంకా దస్తగిరి అండ్ సంధ్య ప్రొద్దుటూరు నుంచి ముఠా మేస్త్రి చిత్రంలో హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సో ఈ పాట ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాటకి ఎప్పటికైనా ఆ హుక్ స్టెప్ చేయాలి అని కోరుకుంటున్నారు. సో అయిపోతుందండి, అయిపోద్ది, కొంచెం ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. అండ్ కానూ నుంచి తాతారావు గారు, కృష్ణ గారు నటించిన చలాకీ రాణి కిలాడి రాజాలో నీవే చలాకీ రాణివి నేనే కిలాడి రాజన్లే ఈ పాటకి రియల్గా డాన్స్ వేశాను మా ఫ్రెండ్స్ శ్రీను మ్యారేజ్ ఊరేగింపులో. ఓకే, సో మొత్తానికి ఊహని నిజం చేశారు, సూపర్ అండి మీరు. అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. ఓకే, రౌడీ అల్లుడు మూవీలో ప్రేమాగి మాత సహదియా అనే పాట ఉంది కదా, సో అది బాగా ట్రెండ్ అవుతూ ఉండేది, బాగా హమ్ చేసేవాడిని, స్టెప్స్ కూడా వేయాలనిపించేది అంటూ ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, సో కొంచెం మ్యాచ్ అయింది అని చెప్పాలి, కొంచెం గాడు యాక్చువల్లీ చాలానే మ్యాచ్ అయింది. సో హైదరాబాద్ నుంచి శ్వేతా లక్ష్మీని స్కాన్ హనీ, సో శ్వేత గారు అనమాట పంపించింది సారంగధర్యా లవ్ స్టోరీ నుంచి. అండ్ అలానే ఆపద్ బాంధవుడులో ఔరా అమ్మకు చెల్ల సాంగ్. సో ఆపద్ బాంధవులు ఆ పాటకి చిన్నప్పుడు చూసినప్పుడు అండ్ ఇంకా ఇప్పటికే అనుకుంటా ఆ లొకేషన్స్లో ఆ కాస్ట్యూమ్స్, ఎవరైనా మనకి ఒక వన్ డేకి రెంట్ ఇచ్చి చేస్తే ఎంత బాగుంటుందా అని చెప్పి. సో ఎస్, రెండు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ ఇంకా మేడం ఎన్ని ఇంట్రెస్టింగ్ కోణాలు ఉన్నాయో అన్నిటి నుండి శ్రోతల నాడి తెలుసుకోవడం మీకే తెలుసు అంటున్నారు. సో థ్యాంక్ యూ శ్వేత గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, పాట మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైపోతుంది మోహన్ గారు. సో విసి మోహన్ ఫ్రమ్ మిర్యాల్ కూడా, ఎఫ్సిఐ కాలనీ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ సాంగ్ అలవలవ అలవలవ హే ఈ మనస్సే సే సే సే సే సే సే అంటూ వాట్సాప్లో కూడా పంపించేశారు. ఓకే, సో అర్థమైపోయింది. అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయండి. క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, అరే ఎప్పటికైనా పాటకి డాన్స్ చేయాలి అని అనుకున్న పాట ఏంటి? సో వేరియస్ సాంగ్స్ వేరియస్ జానర్స్ నుంచి ఐఎమ్ సో హ్యాపీ. సో చూద్దాం, ఈ పాటల్లో కొన్ని ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను, బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం లవ్ స్టోరీ ఫిలిం నుంచి సారంగధర్య సాంగ్ వినిపించేస్తున్నాను. అండ్ ఏంటి విండమేనా లేవండి, మీరు కూడా ఆ స్టెప్ వేసే ప్రయత్నం చేయండి మన సాయి పల్లవితో పాటు. యస్ ఫ్రెండ్స్, మరి ఈ లవ్లీ ట్రాక్ తర్వాత మీ మెసేజెస్ అని కూడా చదివి వినిపిస్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్టెందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మన్మున మనసున మనసై ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, మరి ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఆన్సర్స్ వస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ పాటకైతే ఎంతమంది కనెక్ట్ అయ్యారో నేను చెప్పనే అవసరం లేదు. సో చూద్దాం నెక్స్ట్. శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. స్కూల్ డేస్ స్టేజ్ పైన ఆర్య మూవీలో తగదిమితోం తగదిమిదోం ఆ సాంగ్కి డ్యాన్స్ చేశాను. మళ్ళీ ఛాన్స్ వస్తే ఆ సాంగ్కి డ్యాన్స్ చేయాలని ఉంది. సో మీ పిల్లలు స్కూల్లో పేరెంట్స్ని పిలిచి మీతో మళ్ళీ వేయించాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే నీల నాయక్, వర్ష, భవ్య అండ్ మేనక్ ఫ్రమ్ మార్కాపురం. ఓకే, ఈలు వచ్చే, ఓకే అది ఐ మీన్ వెళ్ళి వచ్చి గోదావరమ్మ అని అనుకుంటున్నాను. సో టైపింగ్లో కొంచెం స్పేస్లు కామాలు ఎక్కువయ్యి. ఎనీవేస్, మీ భావ నాకు అర్థమైందండి. నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ అల్గ్నంద మేడం, నాకు మాత్రం అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు రాములో రాములో అనే పాట. ఓకే, మా చేద్దాము అని అనుకుంటాను కానీ మా మనవరాలు నవ్వుతారని భయం, అది సంగతి అంటున్నారు రఘువీర్ సింగ్ ఏలూరు నుంచి. ఎవరండి నవ్వేది, మన ఎంజాయ్మెంట్ మన ఇష్టం. సో అట్లీస్ట్ డోర్ వేసుకుని గట్టిగా సౌండ్ పెట్టుకునైనా చేసేసేయండి. అమ్మో, డోర్కి మళ్ళీ గెడ్లై పెట్టుకోకండి. మళ్ళీ మనం ఏమైనా కింద పడ్డాం అనుకోండి, వచ్చి ఎవరో ఒకరు లేపాలి కదా. బట్ ఎవరో గురించి ఆలోచించి చేసేసేయండి అంతే, మీ మనవరాలకి పోటీగా. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, మేరుప్పు లా లా లా అమ్మాయికి మొగుడు చిత్రంలో ఈ పాట. సో మెగాస్టార్ గారి పాటలే అందరూ చెప్తున్నారు. సో రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, ఇంద్రా సినిమా నుంచి దాయి దాయి దమ్మ అంటూ అవీనా స్టెప్ వేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి, ఓకే డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే గ్యాంగ్ లీడర్లో వానా వానా వెళ్ళువాయే అనే పాట అంట. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే భగవంత్ కేసరి మూవీలో ఉయ్యాలో ఉయ్యాలో అంటూ మీ మనస్తత్వానికి తగ్గట్టుగా కూల్గా ఒక పాట ఎన్నుకున్నారు, సూపర్. సో ఇవన్నీ మరి నేను అడగడం కాదు, మీలో ఉన్న ఐ మీన్ ఇది ఎలా అయినా అయితే బాగుండు అన్నది బయటికి వచ్చింది కదా. సో అది సాకారం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ నుంచి నేను ఏ కమాన్ కమాన్ అనగలను కానీ నేను చేయించలేను కదా. సో ఎవరికి వాళ్ళే ట్రై చేయండి. ఓకే, అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, అల్గ్నంద గారు నా ఫేవరెట్ సాంగ్ వినిపించారు. ఎన్నిసార్లు విన్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురంలో సినిమాలోది, ఎస్ అవునండి, ఎంత బాగుంటుందో నిజంగా. మనం చేస్తున్న మిస్టేక్ ఆ మహనీయుల్ని మర్చిపోవడం, మర్చిపోద్దు అని ఎంత బాగా రాశారో.

0: కదా. అండ్ దట్ టు సావిత్రి గారి యాక్టింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అండ్ ఇంకా రంజిత్ ఫ్రమ్ కానూర్, ఓకే, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డాన్స్ ఫర్ దిస్ సాంగ్ డియాలో డియాలో ఫ్రమ్ ద ఫిలిం 100% లవ్. ఓకే అండి, సో సూపర్ రంజిత్ గారు, మీరు మీలోని మాస్ యాంగిల్ చాలా ఉంది. అండ్ రాము ఫ్రమ్ వేటపల్లం, మా ఫ్యామిలీ మొత్తానికి సారంగ దర్య సాంగ్ అంటే ఇష్టం, మరీ ముఖ్యంగా మీరు వచ్చారంటే మీ సాంగ్ కూడా అదే కదా అంటూ మెసేజ్ పంపించారు రాము గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అండ్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ సో సో మచ్ మేడం. ఓకే, మా ఆలోచన అలా కలిసిపోయి చూసారా మిత్రమా, ఓకే, అది మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉన్నారు. అండ్ పాట వింటుంటే ఇక్కడ మా హనీ కూడా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అంటున్నారు. వావ్, అదే కదా కావాల్సింది. సో ఎంజాయ్ చేస్తూ మా పాటలన్నీ డాన్స్ చేసేసేయండి. మన్సున్ మన్సేలో అత్యంత అమూల్యమైన రెండు ప్రశ్నలు అడిగారు, చాలా చాలా బాగున్నాయి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అల్కందాజీ ఒకటైతే 90స్లో పాట వీలైతే ప్లే చేస్తారా అంటున్నారు. చేస్తా చేస్తా, టైం ఉండాలిగా. అండ్ ఇంకా నా మనసులోని భావాలు బయటికి తీసుకొస్తున్నారు, సో ఎంతమంది ఉంటారు చెప్పండి ఇలా అడిగేవారు అంటున్నారు డి బాలాజీ గారు. అరే మా ప్రోగ్రాం ఉందే దీనికోసం, అందుకే మా పేరు, అంటే మా ప్రోగ్రాం పేరు మనస్సున్న మనసై. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ, సమర్ సింహారెడ్డి ఫిలింలో రావయ్య ముత్తుల మామ నీకు రాసిస్తారా రాయలసీమ అనే పాట అంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే నాకు గోరే గోరే సాంగ్ ఇష్టం అంటున్నారు కడప నుంచి వినయ్. గోరే గోరే సాంగ్ ఏ సినిమాలో గోరే గోరే సాంగ్, లేదా అది గిరగిరా సాంగ్? మొత్తానికి అయితే ఒక క్లారిటీ ఇచ్చేసేయండి బిఫోర్ ద షో. అండ్ జెన్ హాయ్ అక్క అంటూ మెసేజ్ పంపించింది జాస్పర్ ఫ్రమ్ విజయవాడ. ఏంటి మన్సున్ మన్సే అంటే నేషనల్, అంటే జస్ట్ నేషనల్ షో అనుకున్నారా? కాదు, ఇంటర్నేషనల్ షో. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సాంగ్స్ కూడా వచ్చేసాయి. సో ఎస్, నాకైతే షకీరా సాంగ్ హిప్స్ డోంట్ లై అనే సాంగ్కి డ్యాన్స్ చేయాలి అని ఇష్టం అంటూ ఎస్ తేజస్విని. హాయ్ తేజస్విని, సో నీకు కూడా పెద్ద హాయ్, ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, షో చాలా బాగుంది అంటారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు కిక్ మూవీలో కిక్, ఓకే, అచ్చా గోరే గోరే గోరే ఆ పాట అండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది, కిక్ మూవీలో సాంగ్ అనమాట. ఎవరు ఇంతకీ పంపించింది? కడప నుంచి వినయ్ గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మా ఊరి మనగాడులో సాంగ్ యాదగిరిగుట్ట, ఓకే, అంటూ పులిపాటి వెంకటేష్ ఇంకా సత్యావతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారండి. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, సూపర్ అందరూ పంపించిన మెసేజెస్ అండి. ఇంకా వస్తున్నాయండి మెసేజెస్, ఐ థింక్ 8 వరకు ఇలా వస్తున్నాయి అనుకుంటా. చూద్దాం, గద్వాల జిల్లా ఎరవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మిర్చిలో కాటుక్క కళ్ళను చూస్తే పోతుంది పతి మోతుంది అనే పాట అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్, దట్స్ సో స్వీట్. అందరూ కూడా మీకు ఇష్టమైన పాటలు పంపించేశారు. అండ్ ఏంటి జానకి శ్రీనివాస్ గారు, మీరు వినమేనా, డాన్స్ వేయరా, మీరు పంపించలేదేంటి? అండ్ ఇంకా నెక్స్ట్ కడప నుంచి వినయ్, బద్రీనాథ్లో అల్క్నంద సాంగ్ అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ, ఐ థింక్ ఇట్స్ ఎ కోయిన్సిడెంట్ బట్ స్టిల్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా నాకు నచ్చిన పాట జీవితం, ఓకే, మామిడి తోపులోన అంటూ ఎన్ అప్పారావు గారు సుబ్బగూడెం నుంచి పంపించారు. ఓకే, అది జీవితం సినిమాలోదా ఆర్ జీవితం మామిడి తోపులోన, నాకైతే కొంచెం క్లారిటీ మిస్ అయింది, అంటే నాకు ఆ పాట తెలియకపోవడం వల్ల. అండ్ ఎస్, ఇంకా ఎం నరేష్ రోజా శిరీష్, ఓకే, ఎప్పుడొస్తారు మళ్ళీ అన్నారు. ఏంటి అప్పుడే అప్పుడే ఏంటి మీరు, నేను 11 వరకు ఉంటాను. సో ఎస్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే ఇప్పుడు అలవైకుంఠపురంలో ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. సో చెప్పా కదా, కేవలం వినడం మాత్రమే కాదు, ఆ దోశ స్టెప్, ఆ రామ్లో రామ్లో స్టెప్ కూడా పాట వింటూ వేసేసేయండి. ఎంజాయ్ లైఫ్, బికాస్ వి నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. సో ఎస్ ఫ్రెండ్స్, మీకోసం ఈ లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభిస్తారు. ఈ 3 రోజుల సదస్సు దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణను ప్రోత్సహించడానికి, ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన వేదికగా ఉపయోగపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజాసేవతో ప్రత్యేక గుర్తింపును సాధించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రేపటి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు ఈరోజు కలకత్తాలో తెలిపారు. పీఎం సూర్యఘర్లో దేశంలోనే ముందు స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలని భావిస్తున్నామని, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 236వ ఎస్ఎల్బిసి సమావేశంలో చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్లో 26 జిల్లాల మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను జెండా ఊపి రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా నేర స్థలాల్లో శాస్త్రీయ దర్యాప్తును బలోపేతం చేయడం, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతాహీ సేవా 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేపు ఎల్లుండి స్వచ్ఛ పాఠశాల, యువ ఫర్ స్వచ్ఛత, వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞానయాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కడప విమానాశ్రయంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు యాత్రా సేవా అభియాన్ 2026 నిర్వహించనున్నట్లు కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ బోద్దార్ కడప ఎయిర్పోర్టులో ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ నెలలో 13154 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ లక్ష్యానికి గాను 13124 పుస్తకాలు పంపిణీ చేశామని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అభిషేక్ గౌడ రాష్ట భూపరిపాలక శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మికి వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ను ఈరోజు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు సుమారు 400 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు చెప్పారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన కళా బృందాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో

ఎస్, ఎందుకు ఈ రామలో రామలో పాట మళ్ళీ వచ్చింది అంటే, మరి ఇక్కడ మెసేజెస్ వచ్చాయి కాబట్టి ఎస్. శ్రీను ఫ్రమ్ బెంగళూర్, సో మన కొత్త లిజనర్ అంటూ మెసేజ్ పంపించారు, అండ్ సో హ్యాపీ. సో నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పటికైతే అందరూ ఏమేమి పంపిస్తున్నారో వింటున్నాను అన్నారు. ఓకే అండి, వెల్కమ్ టు మీ ఫ్యామిలీ. అండ్ రంజిత్ ఫ్రమ్ కానూర్, రంజిత్ ఆర్ అరే అంటే చాలు, గారు అని అనక్కర్లేదు అంటున్నారు. అండ్ నాకు మొన్నే ఇంటర్ అయింది, నేను చాలా యంగ్ అబ్బా అంటూ రంజిత్ మెసేజ్ పంపించారు. ఓకే రంజిత్ అరే అనను కానీ రంజిత్ అని అనేస్తాను. అండ్ థ్యాంక్ యూ. సో ఇంటర్ అంటే ఇప్పుడే ఆ టీనేజ్లో ఆ అడాల్సెంట్స్ ఏజ్ నుంచి బయటపడి కెరీర్ కోసం పోరాటంలోకి దిగుతూ ఉండుంటాం. సో జస్ట్ ఎంజాయ్ లైఫ్. అండ్ ఇంకా ఎవరు అంటే నందుజీ, మాకెప్పుడు దేశభక్తి పాటలే ఇష్టం అంటూ, అండ్ ఇంకా నాకైతే సారంగదర్యలో ఆ స్టెప్ వేయాలి సాయి పల్లవిలాగా అంటూ, అండ్ ఇంకా పెద్దవాళ్ళం అంతా చిన్నపిల్లలు అయిపోతాం అది అది సరదా అంటున్నారు. దట్స్ సో స్వీట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ జాస్పర్, ఎస్ ఆల్రెడీ చెప్పేశాను మన తేజుకి. సో తేజస్విని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది. సో యాక్చువల్లీ ఇవన్నీ లాస్ట్ మినిట్లో పంపించిన మెసేజెస్, సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్. అందుకే ఫినిష్ చేసేసి మనమైతే డ్యూయట్ డ్యూయట్లోకి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఎస్, కొంతమంది అయితే లైక్ మెసేజెస్ పంపించారు కానీ వాళ్ళ నేమ్ అది పంపించలేదు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఐ థింక్ వీఆర్ డన్. మెసేజెస్ ఇంకా వస్తూ ఉన్నాయి కానీ టైం అయితే చూసారు కదా స్టూడియోలో ఎంత అయిపోయింది, 8:07:27. సో ఎస్ ఫ్రెండ్స్, మరి మన్సూన్ మన్సేలో మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి నా థ్యాంక్స్ చెప్పేస్తూ ఉన్నాను. మీరు అందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్కి అంటే లైక్ ఏ హిస్టారికల్ ఫిగర్ని కలుస్తారు అనే దానికి, అండ్ అలానే ఈ సాంగ్కి దానికి కూడా అంటే ఏ సాంగ్కి డ్యాన్స్ వేయాలనుకుంటున్నారు అని చెప్పి రెండింటికి కూడా మీ మనసులోని భావాలు మాతో షేర్ చేసుకున్నందుకు అందరికీ కూడా హార్డ్ థ్యాంక్స్ చెప్పేస్తూ. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలోకి. వండర్ఫుల్ డ్యూయట్స్ అన్నీ మీకోసం అయితే సిద్ధంగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద. అండ్ జస్ట్ ఒక్క లాస్ట్ మెసేజ్ అండి. సో ఎవరు అంటే ఓకే, మేఘ సందేశంలో ఆకులో ఆకునై అనే పాట ఇష్టం అంటూ పంపించారు. ఓకే, సో సుబ్బాయిగూడెం నుంచి ఎం కిరణ్ గారు. ఓకే ఓకే కిరణ్ గారు, దట్స్ ఎ లవ్లీ ట్రాక్. ఎన్నిసార్లు విన్నా అలా అలా మైమర్చిపోతాం ఆ పాట వింటే. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు వింటారు బ్యూటిఫుల్ డ్యూయెట్స్. స్టే ట్యూన్డ్.

0: అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ నింద అండ్ మనం ఉన్నాము జ్యువెట్ జ్యువెట్ ప్రోగ్రాంలో. సో వండర్ఫుల్ జ్యువెట్స్ అని కూడా వింటూ ఉన్నారు కదా. మరి ప్రేమ కళ్ళతో చూసి అంటే ఆ అన్నంకి అట్రాక్ట్ అయితేనే కలిగేది కాదు, ఒకళ్ళ భావాలు నచ్చినా ప్రేమలో పడిపోవచ్చు. సో అలాంటి ఒక యునిక్ లవ్ స్టోరీ 18 pages. సో 18 pages లోని బ్యూటిఫుల్ ట్రాక్ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆచార్య ఫిలిం నుంచి ఒక లవ్లీ డ్యూయెట్. స్టే ట్యూన్డ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తారు.

0: City FM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు.

0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: సమయం 8:30. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తా ప్రసారం.
4: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికతలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
5: 25,000 రూపీస్ పర్ మంత్ సాలరీ విల్ బి ది న్యూ సీలింగ్ ఫార్ పిఎఫ్ డిడక్షన్స్. ఇస్సే కరీబ్ 51 లాక్ ఎంప్లాయీస్ కు ఇస్కా బెనిఫిట్ మిలేగా, జో కి 15-25 వాలే బ్యాండ్ మే థే, ది విల్ స్టార్ట్ గెటింగ్ కవర్డ్ ఇన్ ది న్యూ పిఎఫ్ రూల్స్. భారత్ సర్కార్ కా ఇస్ పే ఎస్టిమేటెడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రహేగా అబౌట్ 11,339 కరోడ్ రూపీస్ ఎవ్రీ ఇయర్.
4: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై 17 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్దిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ది చెందిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017 ప్రారంభమైన స్వచ్ఛత హీ సేవ ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా, స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

0: అంటూ
1: వి ఫాలో అ కన్సల్టేటివ్ ప్రాసెస్ ఇన్ మేకింగ్ ట్యాక్స్ పాలసీ బిఫోర్ యూనియన్ బడ్జెట్స్ అండ్ మేజర్ ట్యాక్స్ రిఫార్మ్స్ వి ఎంగేజ్ విత్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ బాడీస్ ఎక్స్పర్ట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ట్యాక్స్ పాలసీ దేర్ఫోర్ ఇస్ నాట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి అ వన్ సైడెడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద గవర్నమెంట్ హౌఎవర్ కన్సల్టేషన్ మస్ట్ మీన్ మోర్ దెన్ గివింగ్ ఎవ్రీ వన్ అన్ ఆపర్చునిటీ టు ప్లేస్ అ రిప్రజెంటేషన్ ఆన్ రికార్డ్.
0: చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దులు గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ
2: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं और सेवा संकल्प अभियान मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है.
0: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజుల గడువు ఇచ్చారు. 2013 మే 25న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరామ్ వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంతనాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైన

చేయదగినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజు ఎల్కింద అండ్ మనమనం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రాంలో సో బ్యూటిఫుల్ డ్యూయట్స్ అని కూడా వింటూ ఉన్నారు కదా. మరి బుట్టబొమ్మ ఫిలిం నుంచి ఇప్పుడైతే మీకోసం ఇంకొక లవ్లీ డ్యూయట్ వినిపించేస్తున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ కింద అండ్ మన నామ్ జీవర్ జీవర్ ప్రోగ్రామ్ లో. సో ఎస్, చెన్నై లవ్ స్టోరీ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, ప్రతి ప్రేమ కథ ఒకలా ఉంటే చరిత్రకి కూడా వెగటి పుడుతుంది. సో అందుకే ఒక యునీక్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చేసింది చెన్నై లవ్ స్టోరీ ఫిలిం. అండ్ ఎస్, ప్రేమ అంటే మామూలుగా అంటారు కదా, పెళ్ళప్పుడు కూడా 7 అడుగులు 7 జన్మలకి జన్మ జన్మల బంధం అని చెప్పి. సో ఆ బంధం కనుక రియల్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి మన ముందుకు తీసుకొచ్చారు ఈ ఫిలిం యూనిట్ అంతా కూడా. అండ్ ఎస్, మరి స్టూడియోలో సమయం 8:56:26. సో విచ్ మీన్స్ డ్యూయట్ డ్యూయట్కి టాటా బర్త్డే చెప్పేసి టైం వచ్చేసింది. మరి ఒక లవ్లీ ట్రాక్. సో నాకైతే ఫోక్ అండ్ అందులో కూడా కొంచెం మెలోడీ రెండు కలిపి ఉంటే ఆహా, వాటిని ఆస్వాదించవచ్చు అలా అని అటు స్టెప్పులు వేయచ్చు. మరి అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి. సో మరి ఈ లవ్లీ డ్యూయట్ విన్న తర్వాత ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ప్రోగ్రాంలోకి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

దిస్ ఈస్ యువర్ ఆర్జే హెల్త్ నింద సుమర్ స్టూడియోలో సమయం 9:04 విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మధురస్వరాలు షోలోకి. సో ఎస్, మరి ఈరోజు మధురస్వరాలు

మన చేప కనుల. అదే అండి, అర్థమైందా? మన మీనా గారు. సో మరి ఈరోజు మీనా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తన ఫిలిమ్స్లోని సాంగ్స్ వింటూ తన ఫిలిం జర్నీ గురించి తెలుసుకుందాం ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రాంలో. అండ్ ఎస్, ఫస్ట్ అయితే ఒక జోష్ఫుల్ ట్రాక్ తోటి షో స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, ముత్తు ఫిలిం నుంచి ఈ ఎవర్గ్రీన్ ట్రాక్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అంతా సిసిఆర్ అర్జెంటీనా అండ్ మనం ఉన్నాం మధురస్వరాలు ప్రోగ్రాంలో. మీనా దురై రాజ్ 1976 16 సెప్టెంబర్న పుట్టారు అండ్ బ్రాడప్ అంతా కూడా చెన్నైలో జరిగింది. ఒక బర్త్డే పార్టీలో మీనాని చూసిన హీరో శివాజీ గణేశన్ మీనాని ఆ ఫిలిం కోసం రికమెండ్ చేయగా 1982లో అంటే 6 సంవత్సరాల వయసులో నెంజగల్ చిత్రం ద్వారా వెండి తెరకి పరిచయం అయ్యారు మీనా గారు. సో అంటే పరిచయమైంది ఒక తమిళ్ ఫిలింలోనే, కానీ ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే. ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేశారు. సో ఆ నెంజగల్ ఫిలిం తర్వాత సుమారు 45 ఫిలిమ్స్లో మనకి చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు, కనువిందు చేశారు. ఎస్పెషల్లీ చిన్నప్పుడు ఆ బుగ్గలతోటి ఎంత క్యూట్గా ఉండేవాళ్ళు మీనా గారు అసలు. సో అయితే అవునా, తెలుగులో ఎక్కడ చూసామా అనుకుంటున్నారా? సో గుర్తొచ్చిందా, సిరివెన్నెల చిత్రంలో. సిరివెన్నెల చిత్రంలో మీనా గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతో ఫేమస్, అంటే ఆ పాట కానివ్వండి ఆ రోల్ కానివ్వండి. సో ఎస్, మరి ముందుగా అయితే సిరివెన్నెల చిత్రంలో చందమామ రావే అనే ఈ లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. మరి ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం మన మీనా గారి గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ కింద మన్మనము మధుర స్వరాలు కార్యక్రమంలో మన బ్యూటిఫుల్ హీరోయిన్ మీనా బర్త్డే సందర్భంగా తన ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలా 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే, అంటే అసలు 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అఫ్కోర్స్ ఈ జనరేషన్ వాళ్ళకైతే నటన నేర్పించక్కర్లేదు, బై బర్తే జీవించేస్తున్నారు. సో అసలు నటన అంటే ఏంటి, సినిమాలు ఏంటి, ఓకే వాళ్ళు కెమెరా యాక్షన్ అనగానే మనం యాక్ట్ చేయాలా, ఇవన్నీ తెలియని ఏజ్లోనే ఆవిడ నటనకి అంటే లైక్ వెండి తెరకి పరిచయం అయ్యారు. అండ్ అలా 45 ఫిలిమ్స్ చేసిన మీనా 1990లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నవయుగం అనే ఫిలిం ద్వారా హీరోయిన్గా మన ముందుకొచ్చారు. సో 1990, సో జస్ట్ ఒక 15 ఇయర్స్ కూడా లేవు, ఆ ఏజ్లోనే హీరోయిన్గా మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ ఇంకా 1991లో సీతారామయ్య గారి మనవరాల చిత్రం ద్వారా మన తెలుగు వారందరికీ సీత పాత్రతో మరింత దగ్గరయ్యారు అనే చెప్పాలి. అమెరికా నుంచి వచ్చిన మన సాంప్రదాయాలకు విలువనిచ్చే పాత్రలో, అందులోనూ తండ్రి కొడుకుల మధ్య ఉన్న దూరం తగ్గించే కూతురిగా, ఇంకా తాతయ్యని మెప్పించే మనవరాలిగా తన యాక్టింగ్తో అందరి అభిమానం సొంతం చేసుకుంది మన సీత పాత్ర. అదే అండి సీత పాత్రలో జీవించిన మన మీనా గారు. నిజంగా ఆ చిత్రంలో అంటే లైక్ హీరోయిన్గా ఆర్ పెద్దయ్యాక చేసిన కెరీర్ స్టార్టింగ్లోని ఫిల్మ్ అనే చెప్పాలి, బట్ అందులో కూడా నిజంగా ఎంత అద్భుతంగా నటించారో. సో ఫిల్మ్ చూసినప్పుడు ఆ ఏజ్ రిలేటెడ్, అంటే కరెక్ట్గా ఒక 16 ఏళ్ళ మనవరాలు వస్తే తాతగారిని ఎట్లా కన్విన్స్ చేస్తుంది, ఇట్లాగా అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఆ పాత్ర అసలు మీనా గారి కోసమే సృష్టించారా అన్నంత అద్భుతంగా మీనా గారు ఆ ఫిలింలో నటించారు. అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ప్రతి సాంగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. సో ఎస్, మరి ముందుగా అయితే మీ అందరి కోసం పూసింది పూసింది పునాగా ఈ ఎవర్గ్రీన్ ట్రాక్ వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం మన మీనా గారి ఫిలిం జర్నీ గురించి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ యాజువల్ నిదాయన్ మర్మన మధురస్వరాలు కార్యక్రమంలో. సో అబ్బాయి గారు ఫిలిం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో నిజంగానే అంటే డబ్బుల కోసం చెడుగా మారిన అత్తని ఎలా మార్చి మళ్ళీ దారిలో పెట్టింది ఈ కోడలు. అంటే ప్రతిసారి అత్తలే మంచివాళ్ళు, కోడలు చెడ్డ వాళ్ళు కాదు. ఈ ఫిలింలో ఫర్ ఏ చేంజ్ కోడలు అత్తకి మంచి గుణపాఠం నేర్పిస్తుంది. అండ్ ఎస్, చేసిన రూల్స్ అన్నీ కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ అలానే కొంచెం మంచితనం కలబోసిన పాత్రలోనే మనకి కనిపించారు. అండ్ ఇంకా అసలు సుందరాకాండలో మీనా గారి రోల్ గురించి మాట్లాడుకోవాలి అంటే సచ్ ఎ క్యూట్ అండ్ ఇన్నోసెంట్ రోల్లో. సో వెంకటేష్ గారు ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళి, సో మేము అంటే ఓవర్ నైట్లో పెళ్లి చేసుకొని తీసుకొస్తారనమాట. సో ఏంటి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అంటే ఒక్కొక్క వేలు చూసి, అలా కాదమ్మా ఒకేసారి చెప్పమ్మా అంటే, సో 4 వరకు చదివాను. 4లో మా టీచర్ అంది ఈ పిల్ల 4 కూడా పనికిరాదు అని, మళ్ళీ నన్ను 2లో వేసింది అని, ఇదంతా వద్దు మొత్తం ఎంత చదువు అంటే 5 అని చెప్తుంది అనమాట. సో ఆ ఇన్నోసెన్స్ నిజంగా మీనా గారికి ఎంతో సూట్ అవుతుంది అనే చెప్పాలి. సో ఎస్ ఫ్రెండ్స్, మీనా గారి గురించి తెలుసుకుంటున్నాం. మరి అలా సీతారామయ్య గారి మనవరాలు చిత్రం తర్వాత తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, సో ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా 90స్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయారు మన మీనా గారు. మేబీ అన్ని భాషల్లో బిజీగా ఉండకపోతే తెలుగులో ఇంకో 10 సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళేమో, బట్ అంత బిజీ అవ్వడం వల్ల నాకు తెలిసి తెలుగులో అంటే ఇప్పటికీ చాలానే ఉన్నాయి కానీ ఇంకాస్త ఎక్కువ ఉండేవేమో అనిపిస్తుంటుంది. సో మన స్వార్థం గురించి మాట్లాడుకుంటే, అండ్ ఇంకా అలానే హిందీలో కూడా ఫ్యూ ఫిల్మ్స్ నటించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మేబీ మీనా గారు అండ్ ఇంకా వెంకటేష్ గారు, సో వెంకటేషన్ సౌందర్యాన్ని ఆ నెక్స్ట్ అంటే 90స్లో ఎట్లా అనేవాళ్ళు 90స్ తర్వాత. సో అలా దానికన్నా ముందు వెంకటేష్ అండ్ మీనా కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. దో అందరితో నటించినప్పటికీ కూడా ఎక్కువగా వెంకటేష్ గారితో వాళ్ళ హిట్ జోడి అని అనిపించుకున్నారు. సో అబ్బాయి గారు చంటి అండ్ సూర్యవంశం, సో ఇట్లా అన్ని

ఫిలిమ్స్ కూడా ఎంతో సూపర్ డూపర్ హిట్స్ వెంకటేష్ గారితో నటించినాయి. అండ్ ఇంకా మిగిలిన టాప్ హీరోస్తో, సో ముత్తు, ముఠామేస్త్రి, అల్లరి పిల్ల, ముద్దుల మొగుడు, స్నేహం కోసం, సుందరకాండ, సో ఇలాంటి ఎన్నో యునిక్ రోల్స్. అండ్ ఇంకా అలానే వాటితో పాటు దృశ్యం, వెంగమాంబ వంటి యునిక్ రోల్స్ వరకు అటు యాక్టింగ్తో అటు డ్యాన్స్తో అండ్ ఇంకా తన స్టైల్తో గుర్తింపు తెచ్చుకుంది మన అల్లరి పిల్ల మీనా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మునాము మధుర స్వరాలు కార్యక్రమంలో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న మన హీరోయిన్ మీనా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నంది అవార్డ్స్, తమిళనాడు స్టేట్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, కలైమామ్ని అవార్డ్స్, ఇలా తన యాక్టింగ్కి ఎన్నో అవార్డ్స్ అందుకున్న మన మీనా గారికి తెలుగులో మరిన్ని ఫిలిమ్స్లో యాక్ట్ చేసే ఛాన్సెస్ రావాలి, మనల్ని మళ్ళీ అల్లించాలి అని కోరుకుంటూ. సో అంటే లైక్ ఆవిడ గ్యాప్ తీసుకోలేదు కానీ డైరెక్ట్గా తెలుగు ఫిలిమ్స్. సో ఇప్పుడు విన్నారు కదా ఎన్ని అద్భుతమైన ఫిలిమ్స్లో ఆవిడ నటించారో మన టాప్ స్టార్స్ అందరితోటి. మరి అలానే లైక్ మనకైతే అంటే తమిళ్ ఆర్ మలయాళం డబ్ ఫిలిమ్స్, బ్రో డాడీ, దృశ్యం వీటిలో అయితే మనకు కనిపిస్తూనే ఉన్నారు, బట్ డైరెక్ట్ తెలుగు ఫిలింలో ఇన్ని రోల్స్ చేసినావిడి మళ్ళీ కనిపించాలి అని మనసారా కోరుకుంటూ ఇది మరి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమం. సో ఎస్, నాట్ ఓన్లీ మెలోడీస్ ఆర్ అట్లా క్యూట్ క్యూట్గా ఉండేది కాదు, కొంచెం ఆ మాస్ టచ్ ఉన్న రోల్స్లో కూడా ఆవిడ నటించారు, ఎస్పెషల్లీ అల్లరి అల్లుడు. సో మరి అల్లరి అల్లుడు ఫిలింలోని ఈ ట్రాక్ తోటి ఈనాటి మధురస్వరాలకి స్ట్రేట్ ఉండ
1: మచిలీపట్నం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆచార్య అల్కనంద. అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అలనాటి మధుర గీతాలన్నీ కూడా వినడానికి సిద్ధంగా. సో అయితే ఈరోజు మరి భక్త ప్రహ్లాద చిత్రం అనగానే అందరికీ గుర్తొచ్చే ఆ బాల ప్రహ్లాదుడు, అయితే ఆవిడ చేసింది ఆ బాబు క్యారెక్టర్ అయినా ఆవిడైతే ఒక పాప అని చెప్పి అప్పట్లోనే, అంటే ఇప్పుడంటే మనకు అన్ని మీడియా ఎవరు యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ 1967లోనే ఒక సెన్సేషన్ సృష్టించారు మరి ఆవిడే రోజారమణి గారు. సో ఈరోజు రోజారమణి గారి బర్త్డే. సో ముందుగా అయితే ఆవిడకి విషెస్ తెలియజేస్తూ, సో అందరికీ తెలిసిందే భక్త ప్రహ్లాద చిత్రంలో 1967లో రిలీజ్ అయిన భక్త ప్రహ్లాదలో ఆవిడ ప్రహ్లాదుడిగా నటించారు. అండ్ ఇంకా ఆ పాము ఎదురుగుండా ఉన్న సీన్స్ అవన్నీ

నీ కూడా ఆవిడ ఏమాత్రం భయం లేకుండా చేశారు అని చెప్పి అసలు ఎంత మెచ్చుకునేవాళ్ళో అందరూ కూడా. అండ్ అందుకే ఆవిడకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ చైల్డ్ యాక్ట్రిస్ట్గా ఆ సంవత్సరం అందుకున్నారు, 1967లో. సో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ ఫస్ట్ ఫిలింకే అందుకోవడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. సో 1959 సెప్టెంబర్ 16th పుట్టారు రోజారావుని గారు. అయితే ఆవిడ అసలు పేరు శోభన, కానీ తర్వాత రోజారావునిగా మనకి పరిచయమయ్యారు. అండ్ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అండ్ అన్నిటికీ మించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మలయాళం, తెలుగు, తమిళ్లో ఎన్నో చిత్రాలకి తన వాయిస్ అందించారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇంత చెప్పాక అందరూ ఎదురు చూస్తున్న ఆ పాట వినిపించకపోతే ఎలా? సో రోజారావుని గారు మళ్ళీ మంచి మంచి రోల్స్లో మనకి కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఎస్, మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరు రోజారావుని గారు అంటే తెలుసు మీకు, బట్ ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఇచ్చేస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. మన హీరో తరుణ్, తరుణ్ వాళ్ళ మదర్ అన్నమాట రోజారావుని గారు. సో ఇలా అయితే ఇంకొంచెం గుర్తుంటుందని ఇట్లా కూడా చెప్పేస్తున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్, మరి రోజారావుని గారు నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి వినిపించండి రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఈ పాట వినగానే అందరికీ ఆ తిరుమల ఇంకా ఆ ఘంటసాల గారు గుర్తొస్తారు కదా. కానీ తిరుమల అనగానే మనందరికీ గుర్తొచ్చే ఇంకో స్వరం ఎంఎస్ సూపలక్ష్మి గారిది. నిజంగా ఆవిడ స్వరం అంటే ఆ స్వరంలో సుప్రభాతం వింటేనే నిజంగా ఆ స్వామి మేల్కుంటారా అన్నట్టుగా అంత అద్భుతంగా అంత భక్తిభావంతో ఆవిడ ఆ పాటలన్నీ కూడా ఆలపిస్తారు. మరి ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా మరి ఆవిడ కూడా ఈ వెండితెరకి సుపరిచితులే. అది ఎలాగా ఏంటి అవన్నీ తెలుసుకుందామండి. ఇంకా

ఆవిడ జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం ఈనాటి వినిపించండి రాగండి కార్యక్రమంలో. మరి అలానే అందరికీ తెలిసిన విషయమే, జీవితం అంతా ఈ భక్తి పాటలకే అంకితం అనుకుంటూ ఆవిడ వెండి తెరకి ఒక సింగర్గా ఆర్టిస్ట్గా పరిచయమైనప్పటికీ ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ అనాలా ఆర్ భక్తి పాటలు పాడడమే జరిగింది. మరి అందుకని ఈ వినిపించని రాగాలే మనకి మన టాలీవుడ్లో ఉన్న ఎన్నో అద్భుతమైన భక్తి పాటల్లో కొన్ని మీకైతే వినిపిస్తున్నాను. మరి ఇప్పుడైతే భావమరిదల్లు చిత్రం నుంచి ముక్కోటి దేవతలు అనే ఈ అద్భుతమైన పాట, మరి ఆ తర్వాత తెలుసుకుందాం మన సుబ్బలక్ష్మమ్మ గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్యాల కింద మనమున వినిపించని రాగాలే కార్యక్రమంలో మంచి కుటుంబం చిత్రానికి పిసిసిల ఆలపించిన అద్భుతమైన భక్తి గీతం విన్నారు. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదా. మరి ఎంఎస్ మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి, తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది అయిన సుబ్రహ్మణ్య అయ్యర్, ఇంకా వీణా వాయిద్య విద్వాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ళకు 1916 సెప్టెంబర్ 16 జన్మించారు సుబ్బలక్ష్మి గారు. చిన్నప్పుడు అందరూ ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లి దగ్గరే ఆమె తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 10 ఏళ్ల ప్రాయం నుంచే ఆమె సంగీత ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే సంగీతం నేర్చుకుంది అమ్మ దగ్గరే, కానీ ఈ భక్తిభావం అన్న ఆ బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన దగ్గర నుండే ఆవిడ ఈ సంప్రదాయాలు, ఇంకా ఈ భక్తిలో ఉన్న ఆ మాధుర్యం అంతా కూడా నేర్చుకున్నారు అని చెప్పాలి. మరి 10 సంవత్సరాల వయసులో మనకి తిరుచిరాపల్లిలో, అంటే త్రిచి, శ్రీరంగం దగ్గరలో ఉన్న త్రిచిలో గణేశుని రాక్ఫోర్డ్ టెంపుల్ ఉంటుంది. అక్కడున్న ఆ 100 మండపాల ఆ పెద్ద హాల్లో 10 ఏళ్ల వయసులో నిర్భయంగా ఆవిడ తొలి పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సంగీత కచేరీ మొట్టమొదటిసారిగా ఆవిడ ఆ చిరు ప్రాయంలోనే జరిగి ఆవిడ అరంగేట్రం అని చెప్పాలేమో, ఒక రకంగా చెప్పాలంటే. అయితే బాల్యంలో స్కూల్లో ఒకసారి టీచర్ ఏ కారణం లేకుండా కొట్టడంతో, ఎందుకో ఆవిడంతే భయంతో ఆవిడ స్కూల్కి దూరమయ్యారు. కానీ నిజంగా ఆవిడకి స్కూల్కి వెళ్ళి అక్కడ బిజీ అయిపోయి ఉండుంటే మనకి ఇన్ని అద్భుతమైన పాటలు ఆవిడ అందించగలిగేవారు కాదేమో. ఏదన్నా అన్నీ ముందే రాసిపెట్టి ఉంటాయి అంటారు కదా. సో అలా ఇంతకీ చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క అన్నదమ్ములతో కలిసి సంగీత సాధనం చేశారు. ఆ తర్వాత సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు ఇంకా మెరుగులు దిద్ది ఎన్నో అద్భుతమైన సంగీత కచేరీలు ఇచ్చి, అంటే ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా, అంటే ఎన్నో కంట్రీస్ తిరిగి ఆవిడ కన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ మ్యూజికల్ కన్సర్ట్స్ అవి చూసి అరే అబ్బా భలే వెళ్తున్నారే అనుకున్నాం, కానీ అప్పట్లోనే ఆవిడ ఎన్నో అద్భుతమైన సంగీత కచేరీలు ఎన్నో దేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాక 10 సంవత్సరాల వయసులో తిరుచిరాపల్లిలోని రాక్ఫోర్డ్ టెంపుల్లో ఆవిడ తొలి సంగీత ప్రదర్శన అయిన వెంటనే హెచ్ఎంవి కంపెనీ వారి కోసం ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. అసలు 10 ఇయర్స్ ఏజ్లో ఆల్బమ్ చేయడం అంటే ఇంకా ఆవిడ సంగీతం కోసమే పుట్టారు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. మరి ఇంకా తెలుసుకుందాం మన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారి గురించి. బట్ అంతకన్నా ముందు మీకోసం వినిపిస్తున్నాను పాండురంగ మహత్యం చిత్రంలోని ఈ ఎవర్గ్రీన్ ట్రాక్ స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న వినిపించని రాగాలే కార్యక్రమంలో నేను మీ ఆర్జే అల్క్నంద. మరి సంగీతం పట్ల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్న ఆసక్తి చూసి, ఇంకా అలానే తనకు వస్తున్న అవకాశాలు, అంటే 10 ఏళ్ల వయసులోనే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆవిడ హెచ్ఎంఈ వారి కోసం వాళ్ళకి ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పి వాళ్ళు చెన్నై షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి చెన్నై షిఫ్ట్ అయిన తర్వాత వరుసగా ఎన్నో మ్యూజిక్ ఆడిషన్స్ అండ్ అన్నిట్లో కూడా ఆవిడ యునీక్ వాయిస్, అంటే ఆ స్వరంలోనే ఏదో మత్తుంది అనిపిస్తుంది కదా. మరి అలా ప్రతి చోట కూడా, అంటే యూజువల్లీ ఈ సెలెక్షన్స్ అప్పుడు ఆడిషన్స్ అప్పుడు ఏజ్ లిమిట్ పెట్టుకోవడం ఆర్ సైన్ చేసినప్పుడు మేజర్స్ తోటి సైన్ చేయించడం ఇలాంటి రూల్స్ ఉండేవట. కానీ ఈవిడ టాలెంట్కి మై మర్చిపోయిన వాళ్ళందరూ రూల్స్ లేవు ఏం లేవి అని చెప్పి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆవిడ 13 ఏళ్ల వయసు నుండే ఎన్నో కాంట్రాక్ట్ సైన్ చేసి, అంటే ఇలాంటి ఆల్బమ్స్ అండ్ ఇంకా కన్సర్ట్స్ కోసం ఆవిడకి ఆవిడ ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి ఆవిడ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు. అండ్ 17 ఇయర్స్, అంటే 17 ఏళ్ల వయసుకే ఆవిడకి ఒక ఓన్ టీమ్ ఉండేది. అండ్ ఆ టీమ్ అంతా కూడా కన్సర్ట్స్, అంటే ఈ మ్యూజిక్ కన్సర్ట్స్ అన్నీ ఇందాక మనం అనుకున్నట్టుగా దేశ విదేశాలు తిరిగి ఆవిడ ఎన్నో మ్యూజికల్ కన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది, లైవ్ పర్ఫార్మెన్సెస్. సో 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్కే ఒక క్లారిటీతో, సో వాళ్ళ టీమ్ అంతా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళట. సో నిజంగా కారణ జన్మరాలు అంటారు కదా, దానికి ప్రత్యక్ష నిదర్శనం మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి. మరి ఇంత అద్భుతమైన స్వరాన్ని ఒక్కసారి విందామా?

నిజంగా మనమే కాదు, ఆ దేవతామూర్తులు సైతం మైమర్చిపోయే అద్భుతమైన స్వరం మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. మరి ఆడ గురించి ఇంకా తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఉయ్యాల జంపాల చిత్రం నుంచి ఈ పాట.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి మధురై షణ్ముఖ వడివి సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అయితే ఆవిడ వెండి తెరపైన

కనిపించారు అని చెప్పాను కదా. మరి అసలు విషయానికి వస్తే 1938లో రిలీజ్ అయిన తమిళ చిత్రం సేవా సదనం. సో ఈ ఫిలింలో ఆవిడ హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది పెద్ద సూపర్ డూపర్ హిట్ ఫిలిం కూడా. ఏంటి ఈ చిత్రం అంటే, ప్రేమ్చంద్ గారి నవల బాజారే హుస్న్, అంటే ఈ నవల్ ఆధారంగా తీసిన చిత్రమే ఈ సేవా సదనం. మరి ఈ సేవా సదనం చిత్రంలో సుమతి పాత్ర ప్లే చేశారు ఎంఎస్ సూపలక్ష్మి గారు. సో అయితే ఈ పిక్చర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఏజ్ గ్యాప్ అప్పట్లో, అంటే చిన్న అమ్మాయిలకి పెద్ద వయసున్న వారితో వివాహం చేస్తే వాళ్ళు ఎదుర్కొనే ఆ ఇబ్బందులు కష్టాలు, ఇంకా దాని గురించి అప్పటి వరకు అంటే 38లోనే ఎవరూ కూడా ప్రశ్నించలేదు సొసైటీలో జరుగుతున్న దాన్ని, దాన్ని ఈ చిత్రం ద్వారా ప్రశ్నించడం జరిగింది. అండ్ అందుకే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇంకా తర్వాత 1940లో శకుంతలై చిత్రంలో శకుంతలగా, ఇంకా 1941లో సావిత్రి చిత్రంలో నారదుడి పాత్రలో కనిపించి అందరినీ అలరించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా అయితే 1945లో రిలీజ్ అయిన మీరా చిత్రం, ఈ మీరా చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ నాలుగు కూడా తమిళ భాషలోనే ఆవిడ నటించడం జరిగింది. ఆ మీరా చిత్రంలో కూడా మీరాబాయిగా ఆవిడ పేరు ప్రతిష్టలు, అంటే అప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కానీ ఈ మీరా రిలీజ్ అయిన తర్వాత మీరాబాయిగా ఆవిడ చేసిన ఆ నటనకి నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని మళ్ళీ హిందీలో కూడా రీమేక్ చేయడానికి షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలిపివేయడం జరిగింది. అయితే ఇంత స్టార్డమ్ అంటే చేసింది కొన్ని చిత్రాలే అయినా అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవడం. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టుగా మెయిన్ ఆవిడ దృష్టి అంతా కూడా ఈ భక్తిపరమైన పాటలు వీటిపైన ఉండడం వల్ల ఏనాడు కూడా ఇట్లా ఫిలిం స్టార్ అయిపోవాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి, ఎవరు డబ్బులు సంపాదించాలి అని కాకుండా ఆవిడ మనసుకి నచ్చి ఆవిడ చేసిన ఆ మ్యూజికల్ కాన్సర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఈ భజన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎందరో ప్రముఖులు ఆవిడ గురించి, అంటే లతా మంగేష్కర్ గారే ఆవిడని తపస్విని అని అనేవాళ్ళట, అట్లా ఎందరో ఆవిడకిచ్చిన బిరుదుల గురించి చెప్పుకుంటూ పోతే వాటి గురించి ప్రస్తావించడానికే ఇంకో గంట సేపు పడుతుందేమో. అంత మధురమైన స్వరం, మధురమైన స్వరం అనడం కన్నా ఆ భక్తిభావం నింపుకుని ఉన్న ఆ స్వరం అని అనాలేమో. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మరొక్కసారి ఆవిడ జయంతిరోన స్మరించుకుంటూ ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం.

0: సమయం 11 గంటలు. ఇప్పుడు వింటారు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ఆశుతోష్ మిశ్ర. प्रधानमंत्री नरेंद्र मोदी ने उभरती प्रौद्योगिकी क्षेत्र में भारत को अग्रणी बनाने के लिए उद्योग जगत की अधिक भागीदारी का आह्वान किया है. श्री मोदी ने कहा कि भारत के तकनीकी भविष्य को आकार देने में सरकार और सेमीकंडक्टर उद्योग के बीच घनिष्ठ सहयोग बहुत महत्वपूर्ण है. नई दिल्ली में सेमीकंडक्टर गोलमेज

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. శుభ్రాత్రి. జై హింద్.